శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 8వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 24వ తేదీ ఆదివారం శ్రోతలకు శుభోదయం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:05 దాటి 44 సెకండ్లు. శ్రోతలు మరికొద్ది క్షణాల్లో అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశ

0: इति सूर्याष्टकम्।
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందిన కొన్ని పురాతన క్యాథలిక్ చర్చ్లలో నాగపట్టణంలోని వెల్లంకన్ని చర్చ్ ఒకటి. ఎన్నో సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఈ ప్రసిద్ధ చర్చ్ ప్రతిరోజు మరి వందలాది మంది భక్తులకు దర్శనమిస్తోంది. మరి ఇక్కడ ప్రార్థన చేసుకుని ప్రశాంతత మనశ్శాంతిని పొందుతున్నారు. మరి ఈ చర్చ్ ప్రత్యేకత, చరిత్ర, ఆధ్యాత్మిక విశేషాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఈనాటి అర్చనలో. ఈ పాట తర్వాత వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నాగపట్నం తమిళనాడులోని నగరం. చెన్నై నుండి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో బెంగాల్ మహాసముద్ర ఒడ్డున ఉంటుంది ఈ వెల్లంకని చర్చ్. లార్డ్స్ ఆఫ్ ఈస్ట్ అని కూడా అంటారు ఈ చర్చ్ ని. మరి భారతదేశ చరిత్ర ఏం చెప్తుందంటే, వైలంకని అనే ఈ ప్లేస్ ఒక పోర్ట్ అని, అంటే సముద్ర నౌకాశ్రయం. మరి అప్పట్లో ట్రేడింగ్ జరిగేదిట ఈ ప్లేస్ నుండి. రోమ్ కి, గ్రీస్ కి మన భారతదేశం నుండి ఎగుమతి చేసేవారట. మరి మెల్లిగా కాలక్రమేణా అక్కడ బిజినెస్ అది తగ్గి ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా మారింది. మరి ఆ విశేషాలు కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళన.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: వెల్లంకని చర్చ్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాల్టి అర్చనలో. అయితే ఈ చర్చ్ చరిత్ర చాలా విశిష్టమైనది. 16వ శతాబ్దానికి చెందిన ఒక కథ ఇది. ఒక అబ్బాయి పాలు పోద్దామని యజమాని ఇంటికి వెళ్తున్నట్ట. ఆ అబ్బాయికి మేరీమాత ఎదురయ్యి తన అబ్బాయికి పట్టడానికి కొన్ని పాలు అడిగిందిట. మరి ఈ అబ్బాయి కొన్ని పాలు మేరీమాతకిచ్చాడు. యజమాని ఏమంటాడు అన్న భయంతోనే వెళ్లాడు. ఎలాగో అలా కొంచెం ఆలస్యం అయింది యజమాని ఇంటికి వెళ్లేసరికి. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించమని అడిగి దారిలో తను వస్తుంటే జరిగినటువంటి విషయాన్ని మొత్తం వివరించాడు ఆ అబ్బాయి. తనకి ఇవ్వవలసిన పాల వాటాలో కొన్ని పాలు తగ్గినందుకు క్షమాపణ కోరాడు ఆ యజమానిని. మరి ఆ పాలకుండ చూస్తే మాత్రం సరిపడా పాలు ఉన్నాయి. ఎక్కడా ఒక్క చుక్క కూడా తగ్గలేదు. ఈ అబ్బాయి యజమాని

అని ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అసలు ఏం జరిగిందా అని తిరిగి మేరీమాతని కలిసిన ఆ ప్రదేశానికి ఇద్దరు వెళ్లారు. మేరీమాత మళ్లీ దర్శనం ఇచ్చారు. ఆనందంతో ఆ ఊరివారందరూ ఎగిరిగంతేశారు. అమ్మని చూడగానే ఆనంద బాష్పాలు వచ్చాయి అక్కడ ప్రజలందరికీ. మరికొన్ని సంవత్సరాల తర్వాత కూడా మేరీమాత మళ్లీ దర్శనం ఇచ్చారు. ఆ విశేషాలు కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వైలంకని చర్చ్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం ఈనాటి అర్చనలో. అండ్ ఇందాక చెప్పాను మేరీమాత ఊరివారి ముందు ప్రత్యక్షమైన వివరాలు. మరి అది జరిగిన వెంటనే మళ్లీ కొన్ని సంవత్సరాలకి అమ్మ ప్రత్యక్షమయ్యారు. ఈసారి కూడా వైలంకని గ్రామంలోనే. ఎలాగో తెలుసా, ఒక దివ్యాంగుడు రోడ్డు పక్కన మజ్జిగ అమ్ముతున్నాడు. మరి అమ్మ తన బిడ్డ కోసం మజ్జిగ ఇవ్వమని అడగగా ఆ అబ్బాయి ఇస్తున్నాడు. ఇంతలో అమ్మ అన్నారు, లేచి వెళ్లి నేను ఇలా వచ్చినట్లు ఆ ఊళ్ళో ఉన్న ఒక బాగా ధనవంతుడు అయినటువంటి ఒక కేథలిక్ భక్తుడికి చెప్పు అని. ఆ అబ్బాయి తాను నడవలేడు అన్న విషయం మర్చిపోయి లేచి వెళ్లి చెప్పెట్ట. తనకి కాళ్లు ప్రసాదించిన ఆనందంలో ఉరుకులు పరుగులతో ధనవంతుడి ఇంటికి వెళ్లి విషయం అంతా వివరించాడు. ఆయన ఎంతో సంతోషించి అమ్మని దర్శించుకోవడానికి వచ్చి ధన్యుడయ్యాడు. అయితే దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, ఆ ముందు రోజు రాత్రే మేరీమాత ధనవంతుడి కలలోకి వచ్చి తన కోసం ప్రార్థనా మందిరాన్ని నిర్మించమని చెప్పిందిట. అలా మరి ఒక చిన్న ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు ఆయన. ఆ చుట్టుపక్కన అమ్మ ఆరోగ్యమాతగా పేరు పొందారు. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: మేరీమాత ప్రార్థనా భవనాన్ని నిర్మించారు అని మాట్లాడుకున్నాం ఇందాక. మరి ఆ మందిరం సమీపంలో కొద్ది రోజుల తర్వాత పోర్చుగీస్ మర్చెంట్ నౌకల సిబ్బంది అటువైపు ప్రయాణిస్తుంటే వాళ్ల నౌక ఆ సముద్రపు అలలలో కొట్టుకుపోగా ఆ ఊరి మత్స్యకారులు వాళ్లకి సహాయం అందించారు. అందించగా ఈ ప్రార్థనా భవనంలో వారికి చికిత్స ఇచ్చారట. మరి అప్పుడు ఆ పోర్చుగీస్ మర్చెంట్ నౌకల సిబ్బంది అక్కడ శాశ్వత మందిరాన్ని నిర్మించారు. మరి ఇది సెప్టెంబర్ నెల 8వ తేదీన జరగగా ఆ ఊరిని ఆ రోజుని అక్కడ ఒక పండుగలా జరుపుకుంటారు.

సెప్టెంబర్ నెలలో వైలంకనీ చర్చ్లో వేడుకలు జరుగుతాయి. వెలంకనీ ఫెస్టివల్ జరుపుకుంటారు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు. అత్యంత ఘనంగా జరుగుతాయి వేడుకలు. ఈ టైంలో జెండా ఎగురవేసి వేడుకల్ని ప్రారంభిస్తారు. ప్రతిరోజు రథోత్సవం కూడా జరుగుతుంది ఫెస్టివల్ టైంలో. మొదటి 3 రోజులు మేరీమాత, సెయింట్ మైకిల్, సెయింట్ జోసెఫ్ల రథోత్సవాలు జరుగుతాయి. మరి చివరి రోజుకి 7 రథాల ఊరేగింపు జరుగుతుందన్నమాట. పొద్దున్నే 6 నుండి 6:30 వరకు మాస్ నిర్వహిస్తారు. అండ్ ఈ మాస్ ఇంగ్లీష్, కోన్కనీ, మలయాళం, తమిళ్, మరాఠీ, తెలుగు భాషల్లో నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నగరంలోని జనాల మధ్య అత్యంత భక్తి శ్రద్దలతో జరుగుతాయి ఈ వెల్లంకని వేడుకలు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. కుల మత భేదాలకు అతీతంగా ఇక్కడ భక్తి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా ప్రార్థనలు చేసుకుంటే కోరికలు ఖచ్చితంగా తీరుతాయని భక్తుల విశ్వాసం. మరి చెన్నై, బెంగళూరు నుండి రోడ్డు మార్గంలో ఈ చర్చ్ని చేరుకోవచ్చు. రైలు ప్రయాణం ఎంచుకున్న వారు నాగపట్టణం రైల్వే స్టేషన్లో దిగి బస్సు ద్వారా కూడా ఈ చర్చ్ని చేరుకోవచ్చు. మనసంతా ప్రశాంతంగా ఉంటుంది ఈ చర్చ్ని దర్శించుకున్న తర్వాత. మరి ఆ మేరీమాత ఆశీస్సులతో మీరు ఈ చర్చ్ని దర్శించుకోవాలి అని కోరుకుంటూ ఇది ఈనాటి అర్చన. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7 గంటలు దాటి 26 సెకండ్లు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
2: ఆనందదాయకం. మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో

న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మన దేశంలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారుగా పేరు గడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వీపీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియచేయాలని కోరింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలతో పాటు అనేక విస్తృత శ్రేణి అంశాలపై వారు చర్చించే అవకాశం

ఉంది. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతి గురించి సమీక్షించారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగింది.

0: సాగిస్తున్న నిరంతర ప్రగతి గురించి సమీక్షించారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. చర్చలు దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి రూబియో పంచుకున్నారు. అమెరికాకు భారత్ ఒక అత్యంత కీలకమైన భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. స్వేచ్ఛాయుతమైన పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడం గురించి మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం అమలవుతున్న క్వాడ్ కార్యక్రమాల్లో పురోగతిని సమీక్షించడంతో పాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలు, ఉమ్మడిగా ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో బోయింగ్ కంపెనీ గ్లోబల్ పబ్లిక్ పాలసీ కార్పొరేట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ షాకీతో సమావేశమయ్యారు. విమానయాన, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో భారత్ అమెరికా సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాల్ అవకాశాలను అభివృద్ధి చేయడం, నైపుణ్య అభివృద్ధి, సప్లై చైన్ ఆవిష్కరణలు, నమ్మకమైన గ్లోబల్ తయారీ ఇంజనీరింగ్ హబ్గా భారత్ పాత్రను పెంపొందించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. మహారాష్ట్రలోని షిరిడిలో ఉన్న సావ్లి విహేర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన ఆర్టిల్లరీ షెల్ తయారీ కర్మాగారాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును నిబెల్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్, రక్షణ సిబ్బంది ప్రధాన అధికారి జనరల్ అనిల్ చౌహాన్, నిబే గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గణేష్ నిబే, డిఆర్డీఓ చైర్మన్ సమీర్ కామత్ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఒకప్పుడు భారత్ రక్షణ పరికరాల దిగుమతిదారుగా గుర్తింపు పొందిందని, అయితే రాబోయే సంవత్సరాల్లో దేశం రక్షణ ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారిగా అవతరిస్తుందని అన్నారు. రక్షణ రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం ప్రస్తుతం 30-30% ఉందని, భవిష్యత్తులో దీన్ని 50% పెంచుతామని ఆయన చెప్పారు.
1: సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ఆర్ మేక్ ఇన్ ఇండియా కే లియే ప్రైవేట్ సెక్టర్ కి ఎనర్జీ కా ఉపయోగ్ ఆవశ్యక్ హై. ఇస్లియే పాలసీ రిలేటెడ్ రిఫార్మ్స్, నీతిగత సుధార్ భీ కియే గయే, ఎఫ్డిఐ కో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కో లిబరలైజ్ కియా గయా, పాజిటివ్ ఇండైజేషన్, హమ్ లోగో నే ఏక లంబీ లిస్ట్ మోర్ దాన్ 5000 ఐటమ్స్ కి తయారు కీ హై.
0: ఈ ప్రాజెక్టును ఒక కొత్త శకానికి ఆరంభంగా అభివర్ణించిన రక్షణ మంత్రి షిరిడిలో ఏర్పాటు చేసిన ఆర్టిలరీ షెల్స్ యూనిట్, ఇతర రక్షణ వ్యవస్థలను ప్రశంసించారు. ప్రైవేట్ పరిశ్రమల మద్దతుతో 5000 కంటే ఎక్కువ రక్షణ పరికరాల జాబితాను సిద్ధం చేశామని, ఈ ఉత్పత్తులను ఇప్పుడు స్వదేశీ సాంకేతికతతో భారతదేశంలో తయారు చేస్తామని రక్షణ మంత్రి చెప్పారు. యుద్ధాల స్వభావం మారిపోయిందని, ఆవిష్కరణలు, ఉత్పత్తి సామర్థ్యాలు, బలమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కలిగిన దేశాలే భవిష్యత్తును శాసిస్తాయని రక్షణ మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2025 VBGRAMG చట్టం కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు చేయనున్నారు. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో

0: పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనను కూడా ఈ చట్టంలో చేర్చారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్య నిపుణులు వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ మెడికల్ సైన్సెస్ NBEMS 23వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్పారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు ఇతర సౌకర్యాలు హార్డ్వేర్ లాగా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్ లాగా సేవలందిస్తారని నడ్డా అభివర్ణించారు.
1: We all know that under the visionary leadership of Prime Minister Modi ji, we want India to be developed India, Viksit Bharat by 2047. And when we talk about Viksit Bharat in 2047, health or healthy India is a very key factor. Because if we are healthy, certainly we'll be able to get the success.
0: వికసిత్ భారత్ మిషన్ సాధించడంలో ఆరోగ్య రంగం ఆరోగ్యకరమైన భారత్ యొక్క విజన్ కీలక పాత్ర పోషిస్తాయని అందువల్ల వైద్య నిపుణుల సహకారం దేశానికి ఎంతో ముఖ్యమని జేపీ నడ్డా చెప్పారు. మహారాష్ట్రలోని నాసిక్ కోర్టులో టీసీఎస్ సంస్థకు చెందిన ఒక కార్యాలయానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన లైంగిక దాడి బలవంతపు మత మార్పిడి ఆరోపణల కేసులో 1500 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతి సందీప్ మిత్కే తెలిపిన వివరాల ప్రకారం నిందితులైన మతిన్ పటేల్, నిదాఖాన్, డానిష్ షేక్, తౌసిఫ్ అత్తార్ అనే నలుగురిపైన ఈ ఛార్జ్షీట్ దాఖలైనట్లు తెలియజేశారు. ఈ నేరాలతో సంబంధం ఉన్న మరో 7 నుంచి 8 మందికి సంబంధించిన అదనపు ఛార్జ్షీట్లను రాబోయే 3-4 రోజుల్లో దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వాషింగ్టన్లో అమెరికా అధ్యక్ష భవన సముదాయం వైట్ హౌస్ సమీపంలో పలు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినబడడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ పరిసర ప్రాంతాలను తక్షణమే తమ అధీనంలోకి తీసుకుని లాక్డౌన్ విధించారు. గందరగోళ పరిస్థితుల మధ్య ఘటనా స్థలానికి సమీపంలో అనుమానితుడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ బలగాలు కాల్చి చంపగా అక్కడే ఉన్న మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సాధించిన 101 పరుగుల సెంచరీతో లక్నో సూపర్ జైంట్స్ పైన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ ఆడుతుంది. 2 మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. విశేషాలు మరొకసారి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారిగా పేరుగడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:15 దాటి 18 సెకండ్లు. మీరిప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన క్యాన్సర్ వ్యాధి లక్షణాలు చికిత్స ఈ అంశం గురించి ప్రముఖ ఆన్కాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈ క్యాన్సర్ మహమ్మారి గురించి తెలియజేయడానికి ఏ రకంగా వాటి నుంచి మనల్ని మనం రక్షణ పొందాలి, ఏ రకమైన సింప్టమ్స్ గమనించాలి, ప్రస్తుతమున్న పరీక్షా పద్ధతులు, చికిత్సా పద్ధతుల గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ తులా గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సందీప్ కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: డాక్టర్ గారు, మనం చాలా మటు గమనిస్తుంటాము ఈ క్యాన్సర్

0: అనేది వచ్చింది అని తెలవంగానే ఇంట్లో వాళ్ళు కూడా చెప్పకుండా దాచిపెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు.
1: అవును సార్,
0: మామూలుగా తెలుగులో ఒక సామెత ఉంటుంది, మూసిపెడితే పాసిపోతుందని. ఏదైనా విషయము అలాగే దాచిపెట్టుంటే, దాన్ని బహిర్గతం చేయకుండా ఉంటే కనుక అది మరింత ప్రోగ్రెస్ అయిపోయి ఇంకా ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుంది.
1: అవును సార్.
0: తొలుత అంటే మొదటగా వచ్చిన సింప్టమ్స్నే గనక గమనించినట్లయితే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజమంటారండి?
1: 100కి 100% నిజం అండి. అంటే ఇప్పుడు ఆడవారికి చాలా మందికి రక్తస్రావం అవుతూ ఉంటుంది, దాని గురించి ఇంట్లో బహిర్గతం చేయరు, చెప్పరు ఎవరికి. అయితే మనకి ఎప్పుడైతే వాళ్ళ వల్ల అవ్వట్లేదు, ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది లేదా నొప్పి అవుతుంది, అప్పుడు ఇంట్లో వారికి చెప్పి మా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మేము ఎప్పుడైతే అడుగుతామో, అమ్మ నీకు ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది అంటే, ఫస్ట్ టైం ఒక నెల అంటారు. కాదమ్మా, ఇది నెల నుంచి వచ్చేలా కనిపించట్లేదు నాకు, చాలా పెద్దగా అయింది, నిజం చెప్పండి అంటే, అప్పుడు కొంతమంది చెప్తారండి, సార్ 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి ఉంది అని. కానీ ఆ సంవత్సరం నుంచి ఉంది అన్న విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు చెప్పరు. నేను అనేది ఏంటంటే, ఒకవేళ మీకు మొదటగా వచ్చినప్పుడే చెప్తే గనక, ఎర్లీ స్టేజెస్లో అంటే తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కనిపెడితే మీకు ట్రీట్మెంట్ అయ్యే అవకాశం కూడా చాలా బెటర్గా ఉంటుంది.
0: సరిచేయవచ్చు
1: మనం.
0: అంటే డాక్టర్ గారు, ఈ సింప్టమ్స్ ఏ సింప్టమ్స్ ని మనం గమనించాలంటారు?
1: ఇది యాక్చువల్లీ ఒక సింగిల్ సింప్టమ్ అనేది కాదండి. నేను అందరికీ ఏం చెప్తుంటానంటే, ఏ సింప్టమ్ అయినా, ఏ ఇబ్బంది ఉన్నా, ఒక 2 వారాల కన్నా ఎక్కువ ఉంది అనుకుంటే కనుక, ఇది ఆర్బిటరీ అండి, అంటే 2 వారాలు అనేది ఖచ్చితంగా అని కాదు, మీకు ఒక 2 వారాల కన్నా ఎక్కువ ఏదన్నా ఇబ్బంది ఉంది, మీకు తెలిసిన డాక్టర్ దగ్గరకైనా వెళ్ళండి ఖచ్చితంగా. రీసెంట్లీ నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. ఆయన ఏంటంటే, దగ్గుంది, దాదాపు 6 నెలల నుంచి దగ్గుంది. కానీ ఆయనకాయన ఏం చెప్పుకుంటున్నాడంటే, ఇంట్లో పోపేసేటప్పుడు వచ్చిన పొగ వల్ల నాకు దగ్గు వస్తుంది, కానీ నాకేం ఇబ్బంది లేదు అని అంటారు. ఆయన ఏదైతే ఊపిరితిత్తులో ఉందో, పెద్ద 5 సెంటీమీటర్ల గడ్డ ఉంది, ఆయనకు స్ప్రెడ్ అయి కూడా ఉంది. నేను సంవత్సరం ముందు వస్తే అది స్ప్రెడ్ అవ్వకుండా చాలా చిన్నగా ఉండేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే, సంవత్సరం ముందు వస్తే అలా ఉండే అవకాశం కూడా ఉంది.
0: నిర్లక్ష్యం తగదంటారు?
1: తగదు అసలు. నెక్స్ట్, కొంతమంది నోట్లో పుండు అవుతుంది, మామూలుగానే కదా అని చెప్పి రారు. అది పెరుగుతున్నా కూడా వాళ్ళంతట వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి మల్టీవిటమిన్ టాబ్లెట్లు కొని వేసుకోవడం తప్పితే, అది పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, పక్కకి వెళ్ళి చూపించుకుందాం అనే ధ్యాస కూడా ఉండదు. అది చాలా పెరిగిన తర్వాత మా దగ్గరకు వస్తారు. నెక్స్ట్, మింగడంలో ఇబ్బంది ఉంటుంది. మింగడంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఎందుకుంటుందండి? నార్మల్గా మీకు ఎప్పుడు కూడా ఉండదు, కొత్తగా మొదలైందంటే ఏదో ఒక ఇబ్బంది ఉన్నట్టే కదా. ఒక 2-3 వారాల కన్నా ఎక్కువ ఉంది, మనం నీళ్లు తీసుకుంటున్నాం ప్రశాంతంగా వెళ్తుంది, కానీ ఎప్పుడైతే మనం అన్నం కానీ, ముద్ద దిగట్లేదు మీకు. ముద్ద దిగట్లేదు అంటే అక్కడ ఏదో అడ్డుపడుతుందని దాని అర్థం అన్నట్టు. సో అట్లా ముద్ద దిగకపోయినా కూడా, లేదా మీరేం చేయట్లేదు, నార్మల్గానే మీరు ఎంత మోతాదులో ఫుడ్ తీసుకుంటారో అంత తీసుకుంటున్నారు, అయినా కూడా మీ బరువు తగ్గుతుంది, ఏదో ఒక విషయం ఉండాలి కదా, దానికి ఒక రీజన్ అయితే ఉండాలి కదా. సో అది బరువు తగ్గుతున్నారు, లేదా మీకు జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉంది. జ్వరం వచ్చినప్పుడు మనకు ఒళ్ళు నొప్పులు ఉంటాయి, కొంచెం నీరసంగా ఉంటుంది కదా, ఏ కారణం లేకుండా మీకు నీరసంగా అనిపిస్తుంది. సో ఇటువంటి అన్ని కూడా గమనిస్తూ ఉండాలండి. కొన్ని రోజుల కన్నా ఎక్కువ మనకి ఇది ఉంది, ఏ ఇబ్బంది అయినా కూడా దయచేసి మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే మంచిది.
0: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే సమాజంలో జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి. ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్యంగా ఏ ఏ కారణాలు ఉండొచ్చు అంటారండి?
1: క్యాన్సర్ రావడానికంటే ఇప్పుడు మనకు, మన అన్నారు జీవన శైలి, జీవన శైలిలో ఎక్కువగా మార్పు వచ్చింది ఏంటంటే ఫుడ్ అండి, మనం తినే పదార్థాలు. పాతకాలంలో ఏంటంటే ఎప్పుడు ఇంట్లో ఫుడ్ తీసుకొని వంట చేసుకుని మనం తినేవాళ్ళం,
0: వేడివేడిగా అందరు కలిసి
1: కూర్చొని తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, ఆన్లైన్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత ఏదున్నా మనం దానిలో ఆర్డర్ చేసుకోవాల్సిందే, రైట్? వాళ్ళక్కడ శుభ్రత ఎటువంటిది వాడారు మనకు తెలీదు, ఆయిల్ వాడిందే మళ్ళీ వాడారా లేదా మనకు తెలీదు. నెక్స్ట్, మనకు దానిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి, ఏదైతే మనకు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ, ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ కానీ, వాటన్నిట్లో కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కారకమైనటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుసు. నెక్స్ట్, ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే వ్యాయామం, ఎక్సర్సైజ్ అనేది మనం చాలా మంది తగ్గించేశాము.
0: వ్యాయామం తగ్గిన తర్వాతనే వ్యాధులు మొదలయ్యాయంటారు,
1: అంతే కదండి. సో ఇట్లా ఇవన్నీ కలగలిసి మనకు ఏంటంటే క్యాన్సర్ ఇన్సూరెన్స్ అనేది పెరిగింది.
0: డాక్టర్ గారు, అలా కాకుండా కొందరు కొన్ని కొన్ని పరిస్థితుల్లో పనిచేస్తుంటారు, అంటే ఆ డస్ట్ మైన్స్ లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే రేడియేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో పనిచేసే వాళ్ళు కానీ, అలాంటి కారణాలు కూడా ఏమైనా ఉన్నాయంటారా?
1: డెఫినెట్లీ అండి. ఇప్పుడు రేడాన్ ఎక్స్పోజర్ అని ఉంటుంది.

0: అది దానివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. యాస్బెస్టస్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకు కూడా దానివల్ల కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. తంబాకు దాన్ని కూడా సిగరెట్లు బీడీ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువగా దానికి ఎక్స్పోజ్ అవుతా ఉంటారు, దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుందండి.
1: క్యాన్సర్ బారిన పడిన వ్యక్తి ఎవరైనా ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల పాత్ర ఎలా ఉండాలంటారు వాళ్ళ పట్ల?
0: ఫస్ట్ నేను అనేది ఏంటంటే వాళ్ళ పట్ల వివక్ష చూపించకండి. క్యాన్సర్ అంటువ్యాధి కాదండి, సో ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు. సో వాళ్ళ పట్ల వివక్ష చూపించాల్సిన అవసరం లేదు. ఇందులో ఇంకో పాజిటివ్ వివక్ష ఉంటుంది, ఏంటి తెలుసా సార్? ఫుడ్ రెస్ట్రిక్ట్ చేస్తారు. అంటే వీళ్ళు ఇది తినకూడదు, అది తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు. అదే పని అంటే క్యాన్సర్ పేషెంట్స్ ఆల్రెడీ వాళ్లకు తినాలనే ఆశ తగ్గిపోయి ఉంటుంది. మళ్ళీ మీరు దానిలో అది తినకూడదు, ఇది తినకూడదు అంటే వాళ్ళు అసలు ఏది తీసుకోరు.
1: అంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చితికిపోతారు.
0: సో వాళ్ళని వివక్షతో చూడకండి. నార్మల్గా మనం ఏదైతే కేర్ తీసుకుంటామో అది తీసుకుంటే సరిపోతుందండి.
1: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే మన ఆధునిక సమాజంలో పెరుగుతున్న వైద్య విధానాలలో రీసెర్చెస్ అన్నీ చేశారు కదా, క్యాన్సర్ పట్ల ఎటువంటి రకమైన ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి?
0: సార్, క్యాన్సర్కి మనం బ్రాడ్గా చూసుకుంటే గనక కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, సర్జరీ, ఏ రకమైన క్యాన్సర్ తీసుకున్నా కూడా ఈ మూడిట్లలో ఏదో ఒకటి దానికి పనిచేస్తుంది. ఆ ఎక్కడొచ్చింది, మనకు శరీరంలో ఏ భాగంలో క్యాన్సర్ వచ్చింది, ఏ రకమైన క్యాన్సర్ వచ్చింది, ఏ స్టేజ్లో ఉన్నదనే దాన్ని బట్టి ఈ మూడిట్లలో ఏది వాడతాం అనేది మనం చూసుకుంటాం. సర్జరీలో తీసుకుంటే గనక ఇప్పుడు మనకు రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్ అని వచ్చాయండి. పొట్ట భాగంలో తీసుకుంటే వాళ్ళు మొత్తం పొట్టనంతా చీరి వాళ్ళు చేసేవాళ్ళు గతంలో. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ వల్ల ఏంటంటే చిన్న కీ హోల్స్ పెట్టి చిన్న చిన్న కుట్లతోని లోపలికి వెళ్ళి సర్జరీ చేసి బయటకు వచ్చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. రెండోది ఏంటంటే కోలుకునే సమయం చాలా తగ్గిపోతుంది, హీలింగ్ టైం ఫాస్ట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ మోడాలిటీ అంటే మానే వరకు ఆగాల్సిన పరిస్థితి లేదు కాబట్టి 2-3 వారాల్లోనే మళ్ళీ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు. కీమోథెరపీ అంటే ఏంటంటే సార్, ఎక్కువ మల్టిప్లై అయ్యే కణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ చంపేస్తున్నాయి. అవి నార్మల్ కావచ్చు, క్యాన్సర్ కణాలు కావచ్చు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అని వచ్చాయి. టార్గెటెడ్ థెరపీ అంటే టార్గెట్, ఆ కణాల క్యాన్సర్ కణాల మీద ఉన్నటువంటి టార్గెట్లను ఐడెంటిఫై చేసి వాటిని మాత్రమే చంపుతాయి
1: డైరెక్ట్గా.
0: నెక్స్ట్ ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే మీ శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని ప్రేరేపించి వాటినే క్యాన్సర్ కణాలని చంపేలా చేస్తాయన్నమాట. నెక్స్ట్ రేడియేషన్ థెరపీ. పాతకాలంలో ఏంటంటే మనకు మేజర్ టార్గెట్ ఏముండే, అక్కడున్న క్యాన్సర్ కణాలు ఏమన్నా మిగులుంటే చనిపోవాలి, అదే టార్గెట్ మనకి. ఇప్పుడున్న దానిలో ఏంటంటే అవి చనిపోతూ పక్కకున్న నార్మల్ భాగాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతినకుండా ఉండాలి. సో ఇప్పుడున్న ఐఎంఆర్టీ, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ అని కానీ, ఐజీఆర్టీ, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అని కానీ, ఎంఆర్ గైడెడ్ రేడియోథెరపీ, ఎంఆర్ లినాక్ అని కొత్తగా వచ్చింది, ఎంఆర్ఐ లినాక్ అని చెప్పి, వీటన్నిటిలో ఏంటంటే ఎక్కడైతే మనం రేడియేషన్ ఇవ్వాలో ఆ ప్రాంతానికి ఎక్కువ రేడియేషన్ వెళ్తూ చుట్టుపక్కల ఉన్న నార్మల్ భాగాలకి ఎంత తక్కువ పాజిబుల్ అయితే అంత తక్కువ రేడియేషన్ వెళ్ళేలా చేస్తాయన్నట్టు. ఇంకా దీనిలో వచ్చిన ఒక్క అడిషనల్ పాయింట్ ఏంటంటే మనకి లైవ్ మోషన్ మానిటరింగ్ అని ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాలుక భాగం మీద ఎవరికన్నా క్యాన్సర్ వచ్చిందనుకోండి, మనం కామ్గా ఉన్నా కూడా మనం ఆలోచనలు బట్టి అప్పుడప్పుడు నాలుక కదులుతూ ఉంటుంది కదా,
1: కనుగుడ్లు కూడా
0: కదులుతూ ఉంటాయి కదా. సో ఆ నాలుక కదులుతుంది అంటే నాలుకలో ఉన్న ట్యూమర్ కూడా కదులుతున్నట్టే కదా. సో మనము అది అక్కడే ఉందనుకుని రేడియేషన్ ఇవ్వడం వల్ల ఆ ట్యూమర్ గడ్డ మిస్ అయ్యే ఛాన్స్ ఉండేది కదా. అది మిస్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేసేవాళ్ళమంటే, సెంటీమీటర్ ఒకవేళ గనక ట్యూమర్ ఉంటే 3 సెంటీమీటర్ల మందం మనం రేడియేషన్ ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే అది సెంటీమీటర్ మీదికి కిందికి జరిగినా కూడా రేడియేషన్ దానికి వెళ్లేలాగా. ఇప్పుడున్న లైవ్ మోషన్ మానిటరింగ్ టెక్నిక్స్ ద్వారా ఏంటంటే మనకు ఆ టైంలో ఆ పొజిషన్లో ట్యూమర్ గడ్డ ఎక్కడున్నది అనేది మనం చూడొచ్చు. మనం చూస్తున్నాం కాబట్టి ఆ ఎక్కువ 2 సెంటీమీటర్ల మార్జిన్ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు. మార్జిన్ ని మనం తక్కువ చేసుకుంటాం,
1: మోర్ ఫోకస్డ్ గా చేయొచ్చు.
0: అంటే చుట్టుపక్కల ఉన్న నార్మల్ భాగాలకు ఆటోమేటిక్ గా రేడియేషన్ డోస్ తక్కువ వేసినట్టే కదండి.
1: డాక్టర్ గారు, క్యాన్సర్ ని తొలి దశల్లోనే కనుక్కోవాలంటే ఏ రకమైన పరీక్షలు చేయించుకోవాలంటారు?
0: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్ లోనే కనుక్కునేందుకు చాలా రకాల పరీక్షలు ఉన్నాయి. వీటినే మనం స్క్రీన్

0: స్క్రీనింగ్ టెస్ట్ అంటామన్న. ఆడవారికి మగవారికి ఏజ్ గ్రూప్ ప్రకారంగా వీటిని విభజించారు. ఫస్ట్ మనం ఆడవారి గురించి మాట్లాడుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ద మోస్ట్ కామన్, అంటే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ మ్యామోగ్రఫీ అనే ఒక టెస్ట్ ఉంటుందండి, ఆ మ్యామోగ్రఫీ అనే టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి, అది లేదు నాకు సంవత్సరానికి ఒకసారి వీలవ్వట్లేదు, అట్లీస్ట్ 2 సంవత్సరాలకు ఒకసారి అయినా కూడా ఆ మ్యామోగ్రఫీ అని పరీక్ష చేయించుకుంటే కనుక మనకు బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగానే పసిగట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్యాప్స్మియర్ హెచ్పీవీ టెస్టింగ్ అని ఉంటుందండి. ఈ టెస్ట్ 29 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ చేసుకోవాల్సిన టెస్ట్ ఇది. ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల మనకు గర్భాశయ ముఖ ద్వారం సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది ముందుగానే మనం పసిగట్టొచ్చన్నట్టు. ఇవి రెండు మనకు ఎక్కువగా కనిపించేటువంటి క్యాన్సర్స్, ఇవి రెండింటిని మనం ముందుగానే కనిపెట్టవచ్చు. ముందుగా కనిపెడితే అంటే ఏమవుతుంది, ఎర్లీ స్టేజెస్ లో మనకు కనుక్కుంటే దాన్ని ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేయవచ్చు, కాబట్టి దానివల్ల చనిపోయే వారి సంఖ్య చాలా తగ్గించిన వాళ్ళం అవుతాం.
1: అంతేనండి, స్టిచ్చింగ్ టైం సేవ్స్ 9 అంటారు.
0: అంతే,
1: ముగ్గులోనే దాన్ని గుర్తించి ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసినట్లయితే అది పెరిగి ప్రోగ్రెస్ అయిపోయి సమస్యాత్మకంగా మారకుండా ఉంటుంది అంటారు.
0: అంతే సార్. నెక్స్ట్ మగవారిలో పిఎస్ఏ అని ఉంటుంది, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని ఉంటుందండి, కేవలం ఒక బ్లడ్ టెస్ట్. సో 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఆ పిఎస్ఏ టెస్ట్ అనేది మ్యాండేటరీగా చేసుకోవాలి. 55 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కోలాన్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో కోలాన్ అంటే పెద్దపేగు. సో ఆ పెద్దపేగు క్యాన్సర్ని మనం ముందుగానే పసిగట్టాలంటే అట్లీస్ట్ 5 నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి 55 సంవత్సరాలు దాటిన వారు కొలోనోస్కోపీ అనే టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మనము స్మోక్ చేస్తున్నాం, అది ఆపలేకపోతున్నాం, సిగరెట్లు బాగా విపరీతంగా తాగుతున్నాం, వీళ్ళ కొరకు ఏంటంటే లంగ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి వీళ్ళకి లోడోస్ సిటీ స్కాన్ అని ఉంటుందండి. ఆ లోడోస్ సిటీ స్కాన్ చేసుకుంటే గనక తొలి దశలోనే మనం క్యాన్సర్ కనుక్కునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఏజ్ గ్రూప్ బట్టి చేసుకోవాల్సినటువంటి టెస్ట్.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకసారి టెస్ట్ చేసి లేదంటే మళ్ళీ టెస్ట్ వరకు నిశ్చింతగా బ్రతకొచ్చు.
0: అవును సార్, నిశ్చింతగా ఉండొచ్చు.
1: అనుమానంతో లేకుండా
0: ఒకవేళ
1: ఏదైనా బయటపడిందంటే వెంటనే దాన్ని ట్రీట్
0: చేసుకోవచ్చు.
1: పూర్తిగా అది పెరిగి పెద్దదై మొక్కై మానై అన్నట్టుగా ఇబ్బంది పడకుండా.
0: అప్పుడు కష్టం కదండి, అంటే ప్రోగ్రెస్ అయిన కొద్దీ మనకి ఇంకా ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి తక్కువైపోతాయి, వాళ్ళకి నయమయ్యే అవకాశం తక్కువ అవుతా ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మీరు అన్నట్టు మొగ్గదశలోనే మనం పసిగట్టవచ్చు వాటిని.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ సందీప్ కుమార్ గారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:30 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో జనరంజని
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

విత్ భారతిలో జనరంజని విత్ మీ ఆజే భవాని. మరి జనరంజనిలో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే ఆ పాట వివరాలని మా వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు. అండ్ మీకు నచ్చిన పాటని వింటూ మీ డేని స్టార్ట్ చేయొచ్చు. మరి మా వాట్సాప్ నెంబర్ గుర్తుందిగా, ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేస్తూ 2324-0852. జనరంజనిలో మాకోసం ప్రేమమూర్తులు చిత్రం నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు, ఇంకా విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, అలాగే సుచిత్ర నుండి మీనా కుమారస్వామి కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీ అందరి కోసం ప్రేమమూర్తులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట రాబోతుంది. సంగీతం చక్రవర్తి, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. గుడ్ మార్నింగ్ జనరంజని, మా కోసం కలెక్టర్ జానకి చిత్రం నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, ఇంకా రఘునాథపురం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంశి, గీతిక, ప్రణీత్, వెంకన్న, అలాగే శ్రీకాకుళం నుంచి బత్తిని రవికుమార్ కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి ఇదే చిత్రం నుంచి పాటని కోరుతున్న మరికొంతమంది నల్గొండ శ్రోతలు దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక మరియు వారి కుటుంబ సభ్యులు. మరి మీ అందరి కోసం ఈ పాట వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కాసుల పేరుల రవ్వల గాజుల కాంతమ్మ గారు అయ్యో రామ అంతలోనే అవుతైపోయారు. కాసుల పేరుల రవ్వల గాజుల కాంతమ్మ గారు అయ్యో రామ అంతలోనే

అయ్యో పాపం ఆఖరి దశలో అవుట్ అయిపోయారు. నిల్లి నిల్లి పూల చీర చిన్నమ్మ గారు, అయ్యా పాపం ఆఖరి దశలో అవుట్ అయిపోయారు. ఇద్దరు అమ్మలు ఉన్నారు, ఒకరిని మించిన వారొకరు, ఇద్దరిలో

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని అంటారు.
2: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
1: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
3: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
1: మీ ఆకాశవాణిలో 738 kHz పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
4: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేలలాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
1: తప్పక ట్యూన్ చేసుకోండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో జనరంజని. మరి జనరంజనిలో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే ఆ పాట వివరాలని మీ పేరు, ఊరిని మాకు మా వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. మా వాట్సాప్ నంబర్ ఎస్టీడీ కోడ్ 0400 జత చేస్తూ 2324 0852. జగిత్యాల జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీకాంత్, శివాజీ, చంద్రలేఖ, నర్సయ్య, పద్మ, ఆనంద్, సరోజిని, శ్రీనిక. ఇంకా ఎద్దు మైలారం నుండి దేవునూరి వీరయ్య, యాదమ్మ. అలాగే అల్మాజ్గూడ నుండి రవికుమార్ వడ్లమాని మెసేజ్ చేస్తున్నారు. ఇంకా గీతానగర్ హైదరాబాద్ నుండి నాగేశ్వరరావు, రమ్మాదేవి, విస్తృత, మహాద్యుతి, మరి వీరందరూ రాముడు భీముడు చిత్రం నుంచి పాట కోసం మెసేజ్ చేస్తున్నారు. మరి ఈ పాట పాడిన వారు ఘంటసాల పి సుశీల, సంగీతం పెండ్యాల, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

జనరంజనిలో మరి మా కోసం ముత్యాల ముగ్గు చిత్రం నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఓల్డ్ బజార్ కరీంనగర్ నుండి మోతే శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, అనిల్ ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు. అలాగే మేడ్చల్ జిల్లా నుండి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి. ఇంకా భువనగిరి నుండి సత్యనారాయణ, కవిత. అలాగే మహబూబ్ నగర్ నుంచి పులిపాటి సత్యవతి, వెంకటేష్, రవళి, రామకృష్ణ మెసేజ్ చేస్తున్నారు. ఇంకా జిబ్లక్ పల్లి నుంచి చిక్కా, చక్రపాణి, చందన కూడా ఈ పాట కోసం మెసేజ్ చేస్తున్నారు. మరి మీ అందరి కోసం ముత్యాల ముగ్గు చిత్రం నుంచి పి సుశీల పాడిన ఈ పాట వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

దేవదాస్ మళ్ళీ పుట్టాడు చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. వీరభద్రపురం నుండి వీర కనకారావు పార్వతి, ఇంకా నార్కెట్పల్లి మండలం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, ఇంకా ఉప్పల్ పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, శ్రీకర్, అలాగే భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్, ఇంకా నిజామాబాద్ శ్రోతలు చిలుక నారాయణ, అనసూయ, యమున కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీ అందరి కోసం దేవదాసు మళ్ళీ పుట్టాడు మీరు అడిగినటువంటి ఈ చిత్రం నుంచి రామకృష్ణ పి సుశీల పాడిన పాట వచ్చేస్తుంది. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8:15 దాటి 45 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కొరిన సినీ గీతాలు వింటారు.

0: శుభోదయం. ఆకాశవాణి వివిధ భారతి. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం. మన అందరికీ ఇష్టమైన జనరంజని. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: జగిత్యాల జిల్లా వెల్లూరు నుండి జాప భూమేశ్వర్.
0: జాప భూమేశ్వర్ గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఆలు మగలు.
0: ఆలు మగలు చిత్రంలో నుంచి. అబ్బా, భలే హుషారైన పాట అడిగారండి. ధన్యవాదాలండి, తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తాను.

0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేము నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం యావనంది నుంచి శ్రీరామ హనుమాన్.
0: మరి ఇవాళ కార్యక్రమంలో ఏ పాట వినాలని అనుకుంటున్నారు?
1: గండికోట రాష్ట్రం నుంచి పాట, మరదళ్ళు పిల్ల పులికి పడకే గద సరి పిల్ల.
0: హుషారైన పాట అడిగారండి. తప్పకుండా అండి, మరదలు పిల్ల పాట, ఈ హుషారైన పాట మన శ్రీరామ హనుమాన్ల గారి కోసం ఖచ్చితంగా వినిపిస్తాము. ధన్యవాదాలండి.

0: శుభోదయం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్ల వంచ నుండి. నా పేరు వేముల పరశురాములు.
0: ఏ పాట వినాలనుకుంటున్నారు పరశురాములు గారు?
1: శుక్రవారం అంజలి దేవి నటించిన జయసింహ సినిమాలో ఈనాటి ఈ హాయి మేడం.
0: తప్పకుండా అండి, మంచి హుషారైన పాట అడిగారు, ధన్యవాదాలండి.

0: శుభోదయం అండి.
1: అవునా, మేము శ్రీకాకుళం జిల్లా వజ్రకుత్తూరు మండలం బైపల్ నుంచి ఎం నాగేశ్వరరావు మాట్లాడుతున్నానమ్మా.
0: నమస్తే నాగేశ్వరరావు గారు, ఈనాటి జనరంజన కార్యక్రమంలో ఏ పాట వినాలని అనుకుంటున్నారు? మరి
1: మంచి మనసులు చిత్రంలో ఘంటసాల సుశీల పాడిన నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే, పూలేక తావిలేని నిధులేదులే అనే పాట వినిపించండి అమ్మా.
0: తప్పకుండా అండి, మీకోసం హుషారైన పాట వినిపిస్తాము. ధన్యవాదాలండి.

0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు రాములు, పీరియాడిక్ నుంచి మాట్లాడుతున్నా.
0: రాములు గారు, మరి ఈనాటి జనరంజన కార్యక్రమంలో ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: సినిమాలో నువ్వు నేను ఏకమైన పాట కావాలి.
0: తప్పకుండా అండి, మీకు నచ్చిన పాట వినిపిస్తాము. ధన్యవాదాలండి.

పాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంత హాయిగా అనిపించిందో కదా. స్వరాల తోడు ఎప్పుడూ మనసుకు హత్తుకుంటుంది. ఇది మన జనరంజని, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ఎల్ఐసీ యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముంబై కేంద్రం నుండి రీలే, ఆపై 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: मिलती है धाराएं तीन, विचार, स्वर और संगीत।
1: तुझको चलना होगा, तुझको चलना होगा।
0: बातें जो देती हैं हौसला, शब्द जो देते हैं सुकून।
2: ये ना सोचो इसमें अपनी हार है कि जीत है।
0: हालात से लहूलुहान दिल को मिलता है ठिकाना, विचार और संदेश।
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. జూన్1వ తేదీ నుంచి ఇందిరమ్మ పథకం 2వ విడత కింద పేద కుటుంబాలకు 2,50,000 ఇళ్ల మంజూరుకు, ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లను మంజూరు చేసేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని కూడా నిర్ణయించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం 7 జూలై నుంచి ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తుంది. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో వర్చువల్ సమావేశం అనంతరం కోల్కతాలో ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ విషయం ప్రకటించారు. విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ కోసం వివిజీ రామ్జీత్ చట్టం ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే నెల 21వ తేదీ లోపుగా ముసాయిదా నిబంధనలపై ఏ వ్యక్తి అయినా, భాగస్వామి అయినా, సంస్థ అయినా తమ సూచనలు, అభ్యంతరాలు తెలపవచ్చు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు హార్డ్వేర్లా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్లా సేవలు అందిస్తారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అసోం, సిక్కిం, మేఘాలయ రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కొంగో దేశంలో ఇబోలా వ్యాధి రోజురోజుకి వ్యాపిస్తోంది. ఇప్పటికే ఇబోలా బారిన పడి 204 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగో వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం 867 కేసులు నమోదైతే అందులో 204 మంది మరణించారు. నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2:30 ప్రారంభమయ్యే టోర్నమెంట్లో అతి పిన్న వయసులోనే వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ గెలిచిన టాప్ సీడ్ యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. ఇటలీ ఆటగాడైన యానిక్ సిన్నర్ తొలి రౌండ్లో ఫ్రాన్స్కు చెందిన ప్లేయర్ టాబర్తో తలపడతారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ నెంబర్ 1 అరియానా సబలెంక ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఎవర్ గ్రీన్ హిట్స్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ హిట్స్ విత్ మీ ఆర్జే భవాని. ఎస్, మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మనం ఏ ఎరాలో వచ్చిన సాంగ్స్ ని వినబోతున్నాము అంటే 2000 నుంచి 2005, అంటే 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్యలో వచ్చిన సినిమాల సాంగ్స్ వింటూ అలా కొన్ని కబుర్లు చెప్పుకోబోతున్నాం అనమాట. మరి మీరు ఈ పాటలో ఈ పీరియడ్ లో వచ్చిన సాంగ్స్ అన్ని వినాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేసేయచ్చు. నా వాట్సాప్ నంబర్ 0402324080852 కి. సో మీకోసం ఫస్ట్ సాంగ్ వస్తుంది అన్నయ్య. ఈ సినిమా నుంచి హరిహరన్ హరిణి పాడిన పాట, సంగీతం మణిశర్మ, సాహిత్యం వేటూరి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరానంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేళలాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి.

ఇంకా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ మెసేజ్ చేస్తున్నారు. ఇంకా చందానగర్ హైదరాబాద్ నుంచి సిహెచ్ విజయ్ కుమార్, అలాగే అల్కాపురి కొత్తపేట నుంచి యలకందుల రమేష్, వకుళాదేవి, విజయ్ కుమార్, జ్యోత్స్నాదేవి. ఎస్, మరి మీ అందరి కోసం బాయ్స్ మూవీ నుంచి పాట వచ్చేస్తుంది. కార్తిక్ అండ్ చిత్ర శివరామన్ పాడిన ఈ పాట. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం ఏఎం రత్నం, శివగణేష్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవాని. 2000 నుంచి 2005 మధ్యలో వచ్చిన హిట్ సాంగ్స్ అన్ని వింటూ ఉన్నాం. అండ్ ఎస్, ఆల్ టైమ్ హిట్ బాయ్స్ మూవీ నుంచి మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు నందిపేట్ నుంచి ఎం వెంకటేష్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, అండ్ మన స్టూడియో క్లాక్ లో టైం 10:21 క్రాస్ చేసి 45 సెకండ్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటూ ఉన్నారు, అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఖుషీ మూవీ నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబూరి సదానంద్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్ మెసేజ్ చేస్తున్నారు. ఇంకా ఏదైనా ఒక మంచి పాట అంటున్నారు. ఏదైనా ఎందుకండి, ఖుషి మూవీ నుంచి పాట వినేయండి. బేగంపేట నుంచి విష్ణు యాదవ్, సునీల్, రాజ్కుమార్, వెంకటేష్ మెసేజ్ చేస్తున్నారు. అలాగే తరాలపల్లి హన్మకొండ జిల్లా నుంచి బుచ్చయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా హైదరాబాద్ నుంచి విశ్వ, సుమన్ అండ్ రామారావు కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీ అందరికోసం ఖుషీ మూవీ నుంచి ఈ సాంగ్ వచ్చేస్తుంది. ఉదిత్ నారాయణ్ అండ్ కవితా సుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట, సంగీతం మణిశర్మ, సాహిత్యం చంద్రబోస్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఇంద్రా మూవీ నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రీహరిణి, లోకేష్, సాయికృప, ఇంకా ఇదే సినిమా నుంచి పాట కోసం ఇంకొంతమంది శ్రోతలు, భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్ నుంచి ఎలగందుల పద్మశాలి, సిద్ధులు, శారదా, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి మెసేజ్ చేస్తున్నారు. ఇంకా హరిదీక్షిత్, పూర్ణతేజ, తనుజశ్రీ, నిహారిక, వినోద్ కుమార్ వీళ్ళందరూ యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. మరి మీ అందరి కోసం ఇంద్ర ఆ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం జయం మూవీ నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. కొత్తగూడెం నుంచి రాజేష్ ఖన్నా, చిన్నాపాసి, అనితా రాజ్, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే మల్కాజ్గిరి నుంచి రవికుమార్, రమాదేవి, రేష్మాదేవి, ఇంకా గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మా కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో జయం మూవీ నుంచి వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? భూదాన్ పోచంపల్లి నుంచి రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, నాగమణి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, మీ అందరి కోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్యా మూవీ నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. జీడిమెట్ల నుంచి కరీముల్లా, నస్రీన్ ఇంకా రుహీనా, అలాగే కాచిగూడ నుంచి వీరేందర్, మీనాక్షి, చామంతి, బాగుందండి మీ పేరు, చందన, నిఖిల్, దేవాంజి మెసేజ్ చేస్తున్నారు. ఇంకా నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం నుంచి శివకోటి, శేఖర్, వరలక్ష్మి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, బేగంపేట నుంచి వెంకటేష్ యాదవ్, సునీల్, రాజ్ కుమార్ కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీ అందరి కోసం ఆర్యా మూవీ నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్ వచ్చేస్తుంది, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆన్ ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవానీ. చెన్నకేశవరెడ్డి సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాటను ప్లే చేయండి అంటూ గజ్వేల్ నుండి మెసేజ్ చేస్తున్నారు సేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్. ఇంకా లంగరాజ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్. ఇంకా గంగా భవానీ, నాగరాజు, రవిశంకర్, రజిత, అగస్త్య మెసేజ్ చేస్తున్నారు జగద్గిరిగుట్ట హనుమాన్ నగర్ నుంచి. ఇంకా ఇదే పాట కోసం భువన్గిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్ మెసేజ్ చేస్తున్నారు. మీ అందరి కోసం ఈ పాట వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ హిట్స్ అండ్ స్టూడియో క్లాక్ లో టైం 10:55 క్రాస్ చేసి 30 సెకండ్స్ అయింది. కాబట్టి మెల్లిగా ఇంకా మనం ఈ ప్రోగ్రామ్ కి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. అండ్ మనం ఇలా మాట్లాడుకుంటుంటూనే మీ నెక్స్ట్ ఎనర్జెటిక్ ఆర్జే రంజిత్ కూడా వచ్చారు. హాయ్ రంజిత్.
1: హాయ్ హాయ్ భవానీ, ఎలా ఉన్నారు?
0: నేను సూపర్ గా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: సూపర్ సూపర్. అసలు ఈ సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్స్ అనే టైటిల్ ఎలా పెట్టారో గానీ ఆ సాంగ్స్ వినుకుంటూ వచ్చాను నేను.
0: కరెక్ట్. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, వాట్సాప్ లో అసలు మన లిజనర్స్ జోష్ ఎలా ఉందంటే అసలు నాకు పాస్ అయిపోతుంది ఆ జోష్. అండ్ ఐఎమ్ ష్యూర్ మీకు కూడా అంతే ఎనర్జీ వస్తుంది అని అనుకుంటున్నాను.
1: ఆ సాంగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు రిక్వెస్ట్ చేసేవి.
0: Yes.
1: అండ్ అదే కంటిన్యూ చేస్తూ ఇంకా 90s 80s అని ఇంకా నెక్స్ట్ ఉంది సెగ్మెంట్ నేను చెప్పను. ఇంకొక 4 మినిట్స్ ఉంది అనుకుంటాను మరి నాకు.
0: వావ్, అయితే చాలా చాలా మంచి సాంగ్స్ అది రెడీ పెట్టుకుని వచ్చినట్టున్నారు. మా లిజనర్స్ అయితే ఫుల్ గా రెడీగా ఉన్నారు మీరు ప్లే చేయబోయే సాంగ్స్ కి. మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈవేళ తీవ్రమైన వడగాలుపులు వీస్తాయని, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ, కోస్తాంధ్రలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎండ తీవ్రత, వడగాడ్పుల దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రాణరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. 3 రోజుల పాటు వడగాడ్పుల ప్రభావం మరింత పెరగనుందని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్లో ఉన్న పంటలే సాగు చేయాలని, పంట మార్పిడి విధానాలు అనుసరించాలని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన వారోత్సవాలను మంత్రి నిన్న ప్రారంభించారు. పర్యాటక రంగానే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రధాన ఇంజన్గా మారుస్తామని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రాంగణంలో డెస్టినేషన్ తెలంగాణ రోడ్ అహెడ్ పేరిట నిన్న నిర్వహించిన పర్యాటక సదస్సులో ఆయన పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్ జరిగిన ఫాల్టా నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి దేవాంశు పాండా ఆధిక్యత కనబరుస్తున్నారు. తొలి రౌండ్లోనే ఆయనకు 9534 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి రజాకు 225 ఓట్లు, టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్కు 210 ఓట్లు పోలయ్యాయి. వీబీజీ రామ్జీ చట్టం ముసాయిదా నిబంధనలపైన కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాలను కోరుతోంది. వచ్చే నెల 21వ తేదీలోపుగా ముసాయిదా నిబంధనలపైన ఏ వ్యక్తి అయినా, భాగస్వామి అయినా, సంస్థ అయినా తమ సూచనలు, అభ్యంతరాలు తెలియచేయవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ చట్టాన్ని ప్రవేశపెడుతున్న విషయం శ్రోతలకు తెలుసు. కాంగోలో ఎబోలా రోజురోజుకి వ్యాపిస్తోంది. ఇప్పటికే ఎబోలా బారిన పడి 204 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగో వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 867 కేసులు నమోదు కాగా, అందులో 204 మంది మరణించారు. భారతీయ పౌరులెవరూ కాంగో దేశానికి ప్రయాణించవద్దని భారత ప్రభుత్వం సూచన జారీ చేసింది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతుంది. 2:30 మొదటి మ్యాచ్ జరుగుతుంది. పిన్న వయసులోనే వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ గెలుచుకున్న టాప్ సీడ్ యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్లో ప్రధాన ఆకర్షణ కాగా, మహిళల సింగిల్స్లో ప్రపంచ నెంబర్ 1 అరియానా సబాలెంక ఫేవరెట్గా బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్లో ఈవేళ 2 మ్యాచ్లు జరుగుతాయి. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో 3:30 ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో 7:30 ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 12:30 జాతీయ వార్తల్లో.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడీ క్లాక్ లో సమయం 11:04:25. మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: నడుస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఇంతకీ ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? ఏంటేంటి రంజిత్, సండే రోజు మాకు ఇష్టమైన 1980s అండ్ 90s సాంగ్స్ కదా అనుకుంటున్నారా? అయితే మీరనుకున్నదే కరెక్ట్, మీరే కరెక్ట్. సో మరి ఈ షోలో ప్రతి పాటకి ఒక జ్ఞాపకం ఉంటుంది. కొన్ని సాంగ్స్ మనల్ని ప్రేమలో పడేస్తాయి, మరికొన్ని సాంగ్స్ చైల్డ్హుడ్కి తీసుకెళ్తాయి. మరి మనకొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే మనకి దూరమైన వాళ్ళని గుర్తు చేస్తాయి. అందుకే గుర్తుకొస్తున్నాయిలో ఇలాంటి పాటల కాంబినేషన్ సాంగ్స్ అన్ని ఈరోజు వినడానికి మీరు రెడీ అయిపోతే నేను కూడా రెడీగా ఉన్నాను. మీ ఆర్జే రంజిత్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఇలాంటి పాటలు ఇప్పుడు కానీ వస్తేనా స్కిప్ కొట్టకుండా సైలెంట్ గా కళ్ళు మూసుకొని వింటాం కదా, ఎందుకంటే అప్పటి మ్యూజిక్ కి ఆటోట్యూన్ లేదు కానీ సోల్ ఉంది. మరి ఆలస్యం చేయకుండా మరొక పాట విందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్ ఆన్ సండే. అండ్ ఇంకా మనకి ఈరోజు తర్వాతి పాట ఏ వినబోతున్నామంటే పసివాడి ప్రాణం సినిమా నుండి కాశ్మీరు లోయలు అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన ఈ పాట విందాం. చక్రవర్తి గారి సంగీతంలో వేటూరి గారి రచనలు వచ్చిన ఈ సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ మన కోసం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: Manu Cenerenceni.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయిలో మంచి మంచి పాటలు వింటున్నా కదా. చాలా మంది అంటుంటారనమాట, ఈ ప్రపంచంలో మానసిక ప్రశాంతత దొరికేది కేవలం సంగీతంలోనే, ఇలాంటి పాటలు వింటే నిజంగా సంపూర్ణమైన ప్రశాంతత దొరుకుతుంది అని. మరి అటువంటి మాటల్లో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందా? నిజమేనా? ఎందుకంటే సంగీతంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన వారు ఉన్నారు. మనకి తెలిసిన మన తెలుగు సంగీతంలో, తెలుగు సినీ సంగీతంలో ఎన్నో అద్భుతమైన పాటలు. మరి అలాంటి పాటలన్నీ వింటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. తర్వాతి పాట సూత్రధారులు సినిమా నుండి ఎస్పి శైలజ ఆలపించిన జోలా జోలమ్మ జోలా అంటూ వచ్చేస్తుంది. మనందరి కోసం స్టేట్యూన్.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

స్టోరీ క్లాక్ లో 11:25 అవుతుంది, గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి తర్వాతి పాట అభినందన సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చానకి ఆలపించిన రంగులలో కలువు అనే ఈ పాటను విందాం. ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాటల్లో ఇది ఒకటి మనం తప్పకుండా రాసుకోవచ్చు. మరి అలాంటి పాటలకి కొదువే లేదు, ఎందుకంటే కేర్ ఆఫ్ అడ్రస్ వివిధ భారతి, ఎందుకంటే ఇందులో వచ్చే పాటలన్నీ అంత అద్భుతంగా ఉంటాయి. స్టేడియం

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: స్టూడియో క్లాక్ లో ఎగ్జాక్ట్ గా 11:30:33 అవుతుంది. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. మే నెల చూడ్డానికి ఒకే అక్షరం, కానీ ఆ నెలలో ఎండ ప్రభావం ఎంత ఎక్కువ కదా. ఎందుకంటే హీట్ వేవ్ అని, రెడ్ అలర్ట్ అని ఇలాంటివి మే నెలలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి, వింటూ ఉంటాం. సమ్మర్ ని ఎంజాయ్ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ విపరీతమైన ఎండని మాత్రం భరించడం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? చాలా కష్టం కదా. ఇలాంటి సమయంలో నైరుతి ఋతుపవనాలు అప్పుడే వచ్చేసాయా అని అందరూ అనుకునే ఈ చల్లని పాట మన కోసం వచ్చేస్తోంది గ్యాంగ్ లీడర్ సినిమా నుండి. ఆల్రెడీ మీరు గెస్ట్ చేసే ఉంటారు, లేదంటే ఇలాగూ ఆ టైటిల్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. మరి ఇలాంటి పాటల కోసం వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయిలో తర్వాతి పాట ఏంటో తెలుసా? కొబ్బరిబొండం సినిమా నుండి కేఎస్ చిత్ర గారు ఆలపించిన అందాల మేఘమాల అనే ఈ పాటను విందాం. భువనచంద్ర గారు రాశారు, అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాట తప్పకుండా వినాల్సిందే. వినేద్దాం, స్టే ట్యూన్డ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: అవును, మరి మీకు గుర్తుకొస్తున్నాయా? అదేనండి, క్యాసెట్లో ఏ సైడ్ ఏమో లవ్ మెలోడీస్ ఉంటాయి, బి సైడ్ ఏమో మనకు నచ్చిన పాటలు, మాస్, డాన్స్, ఎనర్జెటిక్ ట్రాక్స్ అన్ని పెట్టుకునే వాళ్ళం కదా. మరి లేట్ చేయకుండా క్యాసెట్ని తిప్పేద్దామా? మరి క్యాసెట్ తిప్పినాక వినే పాట ఏంటో తెలుసా? మణి సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన చక్రవర్తికి అంటూ మణి గురించి పాడిన పాట. ఇది ఎప్పుడో వచ్చినా కానీ ఈ మణికి రిలేటెడ్ కాబట్టి అది ఎప్పుడూ ఆప్ట్ అవుతూనే ఉంటుందంట. నిజమేనా లేదా విందాం. మరి లేట్ చేయకుండా స్టేడియం.
3: చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మణి. మణి అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్నీ అంది మణి. మణి

0: వాట్ ఏ ఫెంటాస్టిక్ సాంగ్ కదా. మరి ఇలాంటి సాంగ్స్ ఇంకా ఉన్నాయి, వింటూ ఉందాం. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, ఆలనించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
0: సెకండ్స్ అవుతుంది, గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి 1980s 1990s జనరేషన్ ఎంత లక్కీ అంటే సాంగ్స్ ని సెర్చ్ చేసి వినలేదు, వచ్చే వరకు వెయిట్ చేసి వినేవాళ్ళు. పాటలోని ప్రతి పదం అర్థం తెలుసుకుని మరీ వినేవాళ్ళు, అందుకే వాటి విలువ ఇంకా ఎక్కువ. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అర్థమయ్యేది ఓన్లీ వెన్ వి బికమ్ ఓల్డ్ అని అంటారా, లేక మీ ఒపీనియన్ ఏంటి? వాట్సాప్ కూడా చేయొచ్చు మరి మీ అభిప్రాయాన్ని. మరి ఇప్పుడైతే గులాబీ సినిమా నుండి నాగూర్బాబు అండ్ గాయత్రి పాడిన బీట్ ఇన్ మై హార్ట్ అనే సాంగ్ వచ్చేస్తుంది. ఈ పాట చాలా మందికి చాలా చాలా చాలా ఇష్టం, చాలాసార్లు వినే ఉంటారు, లేదంటే ఇప్పుడు మళ్ళీ విందాం. స్టేడియం

0: సంబంధిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. జ్ఞాపకం విలువైంది కదా, ఎందుకంటే అది మళ్ళీ తిరిగి రాని క్షణాలను మన ముందుకు తీసుకొస్తుంది, నవ్విస్తుంది, కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టిస్తుంది. కానీ ప్రతి జ్ఞాపకం మన జీవితానికి ఒక గుర్తు, ఒక పాఠం, ఒక అనుభూతి. చూసారా, ఇలా ఎవరిని వారి గతం గురించి కదిలించినా అది ఒక కవిత్వమే అవుతుందన్నమాట. మరి అందుకే లేట్ చేయకుండా ఇంకొక పాట కూడా వచ్చేస్తోంది మన కోసం. భారతీయుడు సినిమా నుండి పచ్చని చిలుకలు అంటూ కేజేఎస్ దాస్ గారు ఆలపించిన ఈ సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

0: స్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఫ్రీక్వెన్సీ మారచ్చు, కాలం మారచ్చు, కానీ మంచి పాటలకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఆ విషయానికి వస్తే వివిధ భారతిలో వచ్చే ప్రతి పాట మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుందని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. సో ఈ రోజు దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అని మీరు ఆలోచిస్తూనే ఉంటారు నాకు తెలిసి. సో మరి ఒక అంటే మనం ఈరోజు మన యాక్చువల్ ప్రోగ్రామ్ షురూ చేసే కంటే ముందు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నేను. సో మరి ఈరోజు పొద్దున నిద్ర లేవగానే మీరు ఎవరి ముఖం చూశారు? వైఫ్, హస్బెండ్, అమ్మ లేక నాన్న? ఇవన్నీ కాదండి, లేదంటే అద్దంలో మీ ముఖం మీరు చూసుకున్నారా? మరి ఇంతకీ ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటి, ఆ ప్రశ్న వెనకాల ఉన్న ఆ కథా కమావిషయం ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇందాక సూపర్ సాంగ్ విన్నారు కదా. మరి ఇంతకీ చాలా మంది సమాధానం ఏంటి, మీరు ఉదయాన్నే ఎవరి ముఖం చూశారు అని అడిగిన దానికి చాలా మంది ఆన్సర్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ అనే అంటారు కదా. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మన చేతిలో ఇమిడిపోయే ఆ 5 అంగుళాల స్క్రీన్ మన జీవితాలని శాసిస్తోందంట. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అదే, డిజిటల్ మైండ్ఫుల్నెస్. అంటే టెక్నాలజీని మనం వాడుతున్నామా లేక టెక్నాలజీయే మనల్ని వాడుతోందా అనే సందేహం కూడా వస్తుంటుంది అప్పుడప్పుడు, మనం సెల్ ఫోన్ కానీ లేకపోతే డిజిటల్ వస్తువులు ఏవి వాడుతున్నా కానీ కదా. మరి తెలుసుకుందాం మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత. వచ్చేస్తోంది వెంకీ సినిమా నుండి కార్తీక్ అండ్ సుమంగళి పాడిన అనగనగా కథలా అంటూ మనందరి కోసం.

ఎంత మీనింగ్ఫుల్ లిరిక్స్ కదా. ఇలాంటి పాటలు ఇంకా ఉన్నాయి, తప్పకుండా విందాం. మరి తర్వాత అసలు మనం సోషల్ మీడియాలో స్క్రోల్ చేయని రోజు ఉండదు కదా. అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ వెకేషన్ ఫొటోస్ కానీ, వాళ్ళు కొత్తగా ఆడుకున్నారు, వాళ్ళ హ్యాపీనెస్ చూసి మన జీవితం ఇంతేనా, మేమెప్పుడు అలా ఎంజాయ్ చేస్తాం అని అనిపిస్తుందా? అనిపించే ఉంటుంది. దీనే కంపారిజన్ ట్రాప్ అంటారంట. అంటే ఎదుటి వాళ్ళ రియల్ జీవితాన్ని చూసి మన రియల్ జీవితాన్ని పోల్చుకొని బాధపడటం. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నారు చెప్పండి. సోషల్ మీడియా అనేది ఒక ఎడిట్ చేసిన ప్రపంచం. అందులో అంటే అందులో అసంభవం అంటే ఇంపాసిబుల్ అనుకున్నవన్నీ పాసిబుల్ అవుతాయి. అక్కడ అందరూ అందంగా ఆనందంగానే కనిపిస్తారు. కానీ బీటీఎస్ బిహైండ్ ద స్క్రీన్ చూసినట్టయితే ఆ స్క్రీన్ వెలకాల ఉండే ఆ ఒంటరితనం లేదంటే ఆ బాధ మనందరికీ కనిపించవుగా. మన ప్రశాంతత అనేది వేరే వాళ్ళ లైక్స్ కమెంట్స్ మీద డిపెండ్ అవుతాయంటారా? చూద్దాం ఒకసారి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలంటే మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, ఆ నెంబర్కి పంపించండి. మీ ఒపీనియన్ కరెక్టా కాదా, లేదా మీ ఒపీనియనే కరెక్ట్

లేదా ఎటువంటి అంటే మీ ఒపీనియన్ ఎలా ఉంటుందని చెప్పి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమా నుండి, శంకర్ మహాదేవన్ పాడిన బ్యూటిఫుల్ అండ్ ఎవర్ గ్రీన్ సాంగ్ మనందరి కోసం.

0: లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: డిజిటల్ మైండ్ఫుల్నెస్ గురించి మాట్లాడుతున్నాం ఇవాళ షోలో. మరి మనలో చాలా మందికి ఒక భయం ఉంటుందని, దాన్నే ఫోమో అంటారంట తెలుసా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. అంటే ఏదైనా అప్డేట్ మిస్ అవుతుందామో, లేకపోతే ఎవరో ఏదో అన్నారేమో అని పదే పదే ఫోన్ను చూడడం, నోటిఫికేషన్ వచ్చిందని, ఇంకా చెప్పాలంటే అసలు మెసేజ్ రావట్లేదేంటి, అసలు నా ఫోన్ సైలెంట్గా ఉందేంటి, ఇలా రకరకాల ఎక్స్ప్రెషన్స్తో రకరకాల మూడ్స్తో మనం ఎప్పుడు ఆ సెల్ని పట్టుకోవాలి, ఆ మొబైల్ని ఏదో ఆపరేట్ చేయాలి అనుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే నేను ఇవాళ మీకు ఇంకో కొత్త పదం పరిచయం చేస్తాను, ఏంటంటే అదే జోమో, జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఆ ఫోన్ పక్కన పెట్టి బయట వర్షాన్ని చూస్తూ కాఫీ తాగడం కానీ, లేదా ఫోన్ ముట్టుకోకుండా అప్పుడు అంటే ఫ్రెండ్స్ అందరం ఫోన్ చేసుకొని మెసేజ్ చేసుకొని అరే ఎక్కడున్నారు వస్తున్నారా కలుద్దామని చెప్పేసి తీరా కలిశాక ఎవరి ఫోన్లలో వాళ్ళు మునిగిపోవడం. మరి అంటే ఏంటి అసలు అలా, ఈ జోమో అంటే ఏంటంటే ఫోన్ ముట్టుకోకుండా మన పక్కనే ఉన్న మన ఫ్రెండ్ని అరే ఏం చేస్తున్నావు ఏంటి అంటూ ఇలా మనసారా మాట్లాడడం అనమాట. ఆ అప్డేట్స్ మిస్ అయినా మంచిదే కానీ మన మా మనశ్శాంతి ముఖ్యమనుకోవడమే జూమో అనమాట. ఇలా ట్రై చేయండి, ఇవాళ రాత్రి పడుకునే ముందు ఒక గంట ఫోన్ పక్కన పెట్టేయండి, ఆహా ఎంత హాయిగా నిద్రపడుతుందో కదా. సో మరి ఇంతసేపు మనం అడిగిన దానికి శ్రోతలు కూడా స్పందిస్తున్నారనమాట. ఏమని అంటే మీరు చెప్తున్న మాటలతో పూర్తిగా ఏకీభవిస్తాము, కేవలం రీల్స్లో కనిపించేవన్నీ నిజాలు కావు, అలాంటి వాటిని చూసి మనం మన జీవితాల్ని పాడు చేసుకోకూడదు, ఎందుకంటే ఊహలెప్పుడు నిజాలు కావు కాదా అని అంటున్నారనమాట. ఇబ్రాహీంపట్నం నుంచి అరుణ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ అండి, చాలా కరెక్ట్ వర్డ్స్ చెప్పారు. ఇంకా జీడివేత నుండి నస్రీన్ గారు మెసేజ్ పంపించారు, నేను ఉదయం లేవగానే నా చేతులు చూసుకుంటాను మొబైల్ కాదు అంటూ, సూపర్ అండి. ఇంకా టైం చూస్తాను నేను పొద్దున్నే లేవగానే అంటూ మెసేజ్ పంపించారు కృష్ణకుమార్ గారు ఖమ్మం నుండి. రైట్, ఇలా మంచి మంచి ఆన్సర్ చెప్తున్నారు. మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, బొమ్మరిల్లు సినిమా. ఆ బొమ్మరిల్లు సినిమాలోని పాట తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వస్తాయి, ఆ న్యూస్ తర్వాత మనం మళ్ళీ మన డిజిటల్ మైండ్ ఫుల్స్ గురించి తప్పకుండా మాట్లాడుకుందాం. అప్పటి వరకు వింటూనే ఉండండి దిస్ బ్యూటిఫుల్ నెంబర్ ఫ్రమ్ ద మూవీ బొమ్మరిల్లు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతుంది. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జరిగిన సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఆయన, ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ప్రపంచంతో పాటు అనేక ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అనేక అంశాల్లో భారత్ అమెరికాలకు ఒకే విధమైన ఉమ్మడి ప్రయోజనాలున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల మధ్య ఈ చర్చలు జరగడంతో తాను ఎంతో ఉత్సుకతతో ఉన్నానని, ఈ సమావేశంలో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని తనకు నమ్మకం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: We have a very deep, very broad-based cooperation and a relationship that impacts and influences other regions and the world. And that is because we have converging interests on many issues and in many parts of the world. So I look forward to our conversation today. These are complicated times, but strong partners, I'm very confident, will have very open and productive discussions.
0: డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న ప్రగతి గురించి ఇద్దరు సమీక్షించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని రూబియో ఈ సందర్భంగా ప్రధానమంత్రికి వివరించారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తగా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు ముటెగి, మార్కో రూబియోలు పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేవాన్షు పాండా భారీ ఆధిక్యం సాధించారు. డైమండ్ హార్బర్ విమెన్స్ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా అందిన నివేదిక ప్రకారం బీజేపీ అభ్యర్థి అయిన దేవాన్షు పాండా 31,065 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మి 2వ స్థానంలోనూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు చెందిన అబ్దుల్ రజాక్ ముల్లా 3వ స్థానంలోనూ, ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ 4వ స్థానంలోనూ కొనసాగుతున్నారు. ఫాల్టా నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 14 టేబుళ్లపై 21 రౌండ్ల పాటు ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. వీబీ జీరాంజీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా, సంస్థ లేదా విద్యా సంస్థలు ఈ చట్టానికి సంబంధించి తమ అభ్యంతరాలను, సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నారు. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం

ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనను కూడా ఈ చట్టంలో కొత్తగా చేర్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కంగో, ఉగాండా, దక్షిణ సుడాన్లో ఎబోలా వ్యాప్తి తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారత పౌరులెవరూ ఆయా దేశాలకు అత్యవసరం కాని ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులు లేదా అక్కడికి ప్రయాణించే భారత పౌరులు స్థానిక అధికారులు జారీ చేసిన ప్రజారోగ్య మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని, అలాగే ముందస్తుగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మన ప్రభుత్వం ఆదేశించింది. భారత్లో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, డిఆర్సీ, ఉగాండాలో ఎబోలా వ్యాధి వ్యాప్తి చెందినట్లు నివేదికలు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఎబోలా వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ప్రకటించింది. ఎబోలా వ్యాధి అనేది ఎబోలా వైరస్కు చెందిన బొండి బ్యూగో వైరస్ వల్ల వచ్చే ఒక రకమైన వైరల్ హెమరేజిక్ జ్వరం. అత్యధిక మరణాల రేటు కలిగిన ఒక తీవ్రమైన వ్యాధిగా దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రస్తుతం ఈ వైరస్ వల్ల సంక్రమించే వ్యాధిని నివారించడానికి లేదా చికిత్స అందించేందుకు ఎలాంటి వ్యాక్సిన్లు గానీ చికిత్స పద్ధతులు గానీ అందుబాటులో లేవు. ఇంతవరకు కాంగోలో ఇబోలా వ్యాప్తి కారణంగా మరణించిన వారి సంఖ్య 2204 పెరిగినట్లు అధికారులు తెలియజేశారు. 867కు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఈరోజు రైలు పట్టాలపై జరిగిన శక్తివంతమైన పేలుళ్లలో కనీసం 30 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. పేలుడు సంభవించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పెషావర్ వైపు వెడుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను క్వెటా రైల్వే స్టేషన్లోనే నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో కూడా అనేక ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాలు, ఒడిశా రాష్ట్రాల్లో కూడా పగటిపూట తీవ్రమైన వేడి నెలకొంటుందని, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండవేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ 2 మ్యాచ్లు జరుగుతాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. రెండో మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అట్ల మధ్య జరుగుతుంది. సాయంత్రం 7:30 రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 125వ సంచిక ఈరోజు ప్యారిస్లో ప్రారంభమవుతుంది. నోవాక్ జోకోవిచ్ రికార్డు స్థాయిలో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం పోటీ ప్రారంభిస్తారు. ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు యానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరేవ్ కూడా పురుషుల సింగిల్స్ మ్యాచ్లాడతారు. మహిళల విభాగంలో కోకో గాఫ్ క్రితంసారి ఛాంపియన్ కాగా ప్రపంచ నెంబర్ 1 అరియానా సబలంక కూడా పోటీలో ఉన్నారు. విశేషాలు మరొకసారి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అధికారంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం భారత పౌరులకు సూచిక జారీ చేసింది.

ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తోనూ కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

స్టూడియో క్లాక్ లో సమయం 12:41:56 అవుతుంది. మనం ఇవాళ ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాం, మరొక్కసారి గుర్తు చేయాలా, డిజిటల్ మైండ్ఫుల్నెస్ గురించి అండి. సో అయితే అంత బాగానే ఉంది, కానీ మరి ఈ డిజిటల్ మాయలోంచి బయటపడటానికి దారి ఏదైనా ఉందా అంటే కొన్ని సింపుల్ టిప్స్తో మ్యాక్స్ బయటపడొచ్చంట. అంటే ఆల్రెడీ భయపడిపోతున్నాం కదా, మరి ఏమవుతుందో అని అందుకే భయం వచ్చిందనమాట. అయితే ఫస్ట్ ఏంటంటే నో ఫోన్ జోన్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ అంటే డైనింగ్ టేబుల్ కానీ మనం పడుకునే బెడ్రూమ్లో కానీ అసలు ఫోనే వాడద్దు అనే రూల్ పెట్టుకోవాలంట. అండ్ ఇంకా నోటిఫికేషన్స్ క్లీనప్, అంటే అవసరం లేని గ్రూప్స్ కానీ లేకపోతే యాప్స్ కానీ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయాలి. ఆ సౌండ్ వినగానే మన మెదడులో ఒక ఆందోళన, అరే ఏమై ఉంటుంది, ఎవరై ఉంటారబ్బా, ఆ ఫ్రెండ్ మెసేజ్ చేశాడా, అబ్బా నా ఫోటోకి లైక్ చేశాడా, ఇలా అనుకుంటూ పోతే. అండ్ లాస్ట్ ఏంటంటే గ్రే స్కేల్ మోడ్ అనమాట, అంటే మన ఫోన్ స్క్రీన్ని బ్లాక్ అండ్ వైట్ లోకి చేంజ్ చేసి చూడండి, అసలు మనకి వాడాలనిపించదు కూడా. ఎందుకంటే కలర్ఫుల్గా నోటిఫికేషన్ అంటే కలర్ఫుల్గా మన స్క్రీన్ సేవర్స్ కానీ లేకపోతే వాల్పేపర్లు కానీ ఇలాంటివి ఉంటే అరే ఇంకేం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. అదే బ్లాక్ అండ్ వైట్లో ఉందనుకోండి అసలు మనకి నచ్చనే నచ్చదు. సో అలా ట్రై చేస్తే డెఫినెట్గా మనకి వాడాలనిపించదు అంట. అండ్ టెక్నాలజీ మనకి హెల్ప్ చేయాలి, కానీ అది మన టైంని కిల్ చేయకూడదు కదా. ఇంకా ఈజీగా అర్థమయ్యేలా ఒక చిన్న కథ ఉంది, ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. గజనీ సినిమా నుండి కార్తీక్ పాడిన సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

0: say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcin.co.in and take the first step toward the blue.
1: 12:49 and 30 seconds ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో అవుతుంది. మరి మనం ఈరోజు డిజిటల్ మైండ్ఫుల్నెస్ గురించి మాట్లాడుతున్నాం టాపిక్. మరి ఇంతకీ ఒక కథ చెప్తానని చెప్పాను కదా, ఆ కథ ఏంటంటే డైలీ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఫోన్లు మునిగిపోయే వాళ్ళ డాడీని ఒక ప్రశ్న అడుగుతాడు వాళ్ళ అబ్బాయి. ఏమని, డాడీ నీ ఫోన్కి నెలకి ఎంతకి రీఛార్జ్ చేస్తావు అంటే, అప్పుడు వాళ్ళ డాడీ 1,000 రూపాయలు అవుతుందిరా అంటే, అవునా అయితే పర్లేదు. ఆ పిల్లాడు ఏమంటాడంటే, నాన్న నా పిగ్గీ బ్యాంక్లో 1,000 రూపాయలు ఉన్నాయి, ఇవి తీసుకొని నీ నెల ఈ నెల

మొత్తం ఫోన్ చూడకుండా నాతో ఆడుకుంటావా అని అడుగుతాడంట. మరి అలా అడిగినప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది అంటే, మనం సంపాదించేది మన వాళ్ల కోసమే అయినప్పుడు వాళ్లకు మనం సమయం కేటాయించలేనంత బిజీగా ఉండటం అవసరమా అని ఆ తండ్రికి ఖచ్చితంగా అనిపించే ఉంటుంది కదా. వింటున్న మనకే అనిపిస్తున్నప్పుడు అది వాళ్ళకి ఆ డాడీకి అనిపించడంలో తప్పులేదు కదా. మరి దీని గురించి కూడా ఆలోచిద్దాం ఒకసారి. ఏమంటారు? ఇప్పుడైతే ఒక మంచి పాట వస్తుంది, పరుగు సినిమా నుండి సాకేత్ పాడిన పాట, నమ్మవేమో గాని. నిజంగా ఇలాంటి విషయాలు కూడా నమ్మలేకపోతామా, లేకపోతే ఏమో అర్థం కావట్లేదు నాకైతే. మీరేమంటారో ఆన్సర్ చూద్దాం మీ వాట్సాప్లో.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
2: 12:55 దాటి ఇప్పుడే 56 అయింది స్టూడే క్లాక్లో. మనం వింటున్నాం ఏదో టాపిక్ కదా, డిజిటల్ మైండ్ఫుల్నెస్. అసలు మనం తెలుసుకున్నది ఏంటంటే స్మార్ట్ ఫోన్ కంటే మన స్మైల్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడున్న అవసరాల ప్రకారం డిజిటల్ ప్రపంచంలో ఉండాల్సిందే, కానీ అక్కడే ఉండిపోవద్దు. అసలు జీవితం వేరు. అసలు డిజిటల్ వరల్డ్ అంతగా ప్రాచుర్యం లేని ఆ రోజుల్లో ఎంత బాగా ఉండేవాళ్ళం కదా. డిజిటల్ వరల్డ్లో కనెక్ట్ అవ్వడం మంచిదే, కానీ మనసుతో రీకనెక్ట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. స్క్రీన్ టైం కంటే సెల్ఫ్ టైంకి కూడా మనం కొంత టైం ఇద్దాం, మైండ్ఫుల్గా ఉందాం, పీస్ఫుల్గా జీవిద్దాం. ఏమంటారు, స్టే హెల్తీ, స్టే హ్యాపీ అండ్ స్టే మైండ్ఫుల్. ఇది ఇవాళ మనం తెలుసుకున్న డిజిటల్ మైండ్ఫుల్ అనే డిజిటల్ మైండ్ఫుల్నెస్ అనే టాపిక్.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. ఇప్పుడు ఒక సూపర్ హిట్ నెంబర్ విందాం. పంజా సినిమా నుండి హరిచరణ్ అండ్ శ్వేతా పండిట్ పాడిన ఎలా ఎలా అంటూ ఈ సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. జూన్ 1వ తేదీ నుండి 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట కేబినెట్ నిర్ణయం.

0: ఎంట్రపాటి మాధవీలత. జూన్ 1వ తేదీ నుండి 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట కేబినెట్ నిర్ణయించింది. రాష్ట ఆర్థికాభివృద్దికి పర్యాటక రంగాన్ని ప్రధాన ఇంజన్ గా మారుస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్టంలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల్లో దిగుమతులను జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. రాష్టంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. వడదెబ్బ బారిన పడకుండా ప్రజల ప్రాణరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. రాష్ట కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. నిన్న జరిగిన సమావేశంలో మంత్రివర్గం 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. రాష్ట వ్యాప్తంగా మొత్తం 2,50,000 మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లలో జూన్ 2 నాటికి దాదాపు 1,00,000 గృహ ప్రవేశాలు జరుగుతాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం 1,00,000 LIG ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది. అలాగే గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు, స్లాబు దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పునాదులు పూర్తయి గోడలు, స్లాబు పడని ఇళ్లకు 3,00,000, గోడలు పూర్తయి స్లాబు నిలిచిపోయిన ఇళ్లకు 2,00,000 చొప్పున అందించనుంది ప్రభుత్వం.
1: ఇందిరమ్మ ఇల్లు 2వ విడత జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా 2వ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి ఎలకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దీంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: పర్యాటక రంగాన్ని రాష్ట ఆర్థికాభివృద్దికి ప్రధాన ఇంజన్ గా మారుస్తామని, తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రాంగణంలో డెస్టినేషన్ తెలంగాణ రోడ్ అహెడ్ పేరిట నిన్న నిర్వహించిన పర్యాటక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్టంలోని పర్యాటక రంగాభివృద్దికి తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని, ప్రైవేటు భాగస్వామ్యంతో టూరిజం ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు, యాజమాన్యాలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతిపాదనలతో పాటు డిపిఆర్లను సమర్పిస్తే ఎలాంటి జాప్యమూ లేకుండా అనుమతులిస్తామని హామీ ఇచ్చారు. ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటనలు జారీ చేయనుందని, ఎంపికైన సంస్థలకు డిజైన్లు, ప్రాజెక్టు అంచనాల వ్యయాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
2: ప్రమోషన్ ఆఫ్ టూరిజం ఇట్ హెల్ప్స్ ఆల్ ది ఇండస్ట్రీ సైమల్టేనియస్ గా రాష్ట్ర ఎకానమీ ఇట్ కాంట్రిబ్యూట్స్ ఎ లాట్ ఇన్ ది ప్రెసెంట్ స్టేట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అండ్ ఈవెన్ ద నేషన్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సో గవర్నమెంట్ విల్ ఫెసిలిటేట్ కమ్ అవుట్ విత్ యువర్ ప్రపోజల్స్ రీసెంట్లీ బ్రాట్ అవుట్ ఎ న్యూ టూరిజం పాలసీ వీఆర్ రెడీ టు సపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ టూరిజం ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ది స్టేట్.
0: మార్కెట్లో డిమాండ్లో ఉన్న పంటలనే సాగు చేయాలని, పంట మార్పిడి విధానాలను అనుసరించాలని రైతులకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన వారోత్సవాలను నిన్న మంత్రి ప్రారంభించారు. డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీ సెంటర్ను సందర్శించి ఆధునిక డ్రోన్స్ వినియోగంపై చేస్తున్న పరిశోధనల గురించి తెలుసుకున్నారు. ఎస్బీఐ సిఎస్ఆర్ నిధుల సాయంతో అభివృద్ది చేసిన రోబోటిక్స్ అండ్ సెన్సార్ బేస్డ్ ప్రయోగశాలను సందర్శించారు. వ్యవసాయ రంగంలో ఉపయోగించే కొన్ని రోబోలను అభివృద్ది చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు ఆధునిక టెక్నాలజీని అందించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ

ప్రభుత్వ పాఠశాలలు విద్యాభివృద్ది కోసం పలు సంస్థలు ముందుకొచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు అందజేస్తున్నాయి. ఆయా సంస్థల ప్రతినిధులు నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జవహర్ నగర్లో స్కూల్ జూనియర్ కాలేజీ నిర్మాణానికి 19 కోట్లు, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆధునీకరణ, ఇంటర్ తరగతి గదుల నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు ఒక ఫౌండేషన్ వెచ్చించనుంది. రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతి గదుల కోసం 50 కోట్లను మరో గ్రూప్ ఖర్చు చేయనుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సుభాష్ నగర్ మండల పరిషత్ స్కూల్లో ప్రీ ప్రైమరీ 6-7 తరగతుల కోసం 12 కోట్లను ఒక ప్రైవేట్ హాస్పిటల్ భరించనుంది. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. రాత్రి సిద్దిపేట ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియను పరిశీలించారు. అకాల వర్షాలకు తడిసిపోకుండా రాత్రిపూట తప్పనిసరిగా ధాన్యంపై టార్పాలిన్లు కప్పి ఉంచాలని, ధాన్యం కొట్టుకుపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. సిద్దిపేట మార్కెట్లోనూ జిల్లా వ్యాప్తంగానూ ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని తెలిపారు. మిల్లుల్లో దిగుమతికి జాప్యం జరుగుతుండటంతో గోదాం, ఏఎంసీ షెడ్లలో ధాన్యం దిగుమతి చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందక్కర్లేదని, సంయమనం పాటిస్తూ అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు. ధాన్యం నిల్వ ప్రక్రియను పగడ్బందీగా చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బెల్లంపల్లిలో వ్యవసాయ మార్కెట్ గోదాములను పరిశీలించిన ఆయన, కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యం తరలింపు, నిల్వ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా చూడాలని సూచించారు. ధాన్యం దెబ్బతినకుండా కేటాయించిన ప్రకారం గోదాములు, రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. గోదాములకు వచ్చే ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకుని నిబంధనల ప్రకారం నిల్వ చేయాలని, రైస్ మిల్లర్లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా, పోలీస్ కమిషనర్ గౌసాలం రాత్రి ఒక రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు చేశారు. గంగాధర మండలం గట్టు బుత్కూర్ గ్రామంలోని జానకీరామ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుకు వెళ్లి ధాన్యం దిగుమతి ప్రక్రియను పరిశీలించారు. ధాన్యం అన్లోడింగ్ వేగవంతంగా జరగడానికి మరింతమంది కూలీలను ఏర్పాటు చేసుకోవాలని రైస్ మిల్లర్లకు సూచించారు. మిల్లులో పనిచేస్తున్న బీహార్కు చెందిన వలస కూలీలతోనూ కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండ తీవ్రత మరింతగా పెరిగింది. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మణుగూరు, దుమ్ముగూడెం, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపహాడ్, చుంచుపల్లి, పినపాకలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని 20 ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ రికార్డైంది. అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్న హెచ్చరికలతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐస్ అవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్య శాఖాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ప్రయాణాలకు దూరంగా ఉండాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తరచుగా తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జూన్ 1వ తేదీ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట కేబినెట్ నిర్ణయించింది. రాష్ట ఆర్థికాభివృద్దికి పర్యాటక రంగాన్ని ప్రధాన ఇంజన్గా మారుస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్టంలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల్లో దిగుమతులను జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. రాష్టంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. వడదెబ్బ బారిన పడకుండా ప్రజల ప్రాణరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20:36.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 1:21 దాటి ముందుకెళ్తోంది. మనందరికీ తెలిసి ఇంకా రెడీగా ఉన్నారు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు షో టైం అని నాకంటే ముందే వాట్సాప్లో మెసేజెస్ పంపుతున్నారు. అలాగే ఇవాళ సరదాల సండే కాబట్టి ఇంకా కాస్త తీరుగ్గా కూడా ఉండుంటారు చాలామంది. మరి ఇంతకీ ఏంటి ప్రశ్న, మీ ప్రశ్న ముందా లేకపోతే నా ఆన్సర్ ఇచ్చేయాలా అన్నంత కాన్ఫిడెన్స్తో ఉంటారనమాట. అంత ఏమంటారు ఆ ఎంతూజియాజం, ఆ ఇంట్రెస్టింగ్ అనేది చాలా అభ్రపరుస్తుంది మమ్మల్ని. సో డెఫినెట్గా మరి ప్రశ్న మొదలెడదామా. షో టైంకి స్వాగతం, నేను మీ ఆర్జే రంజిత్. మరి మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసి పెట్టాను, వాటితో పాటు మధ్య మధ్యలో మాటలు, మా ప్రశ్నలు, మీ సమాధానాలు. ఆహా, సమయమే తెలియదు ఇంకా 2 గంటల వరకు. రైట్, లేట్ చేయకుండా మరి ఇవాల్టి షో టైంలో మొదటి ప్రశ్న ఏంటంటే, ఇండియన్ ఆర్మీలో మేజర్గా పనిచేస్తున్న అభిలాష పరక్, ఈవిడ ఆవిడకి రీసెంట్గా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు ప్రకటించిందనమాట. నిజంగా చాలా సంతోషం, మన భారతదేశానికి ఎంతో గర్వకారణం కూడా. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈవిడ కంటే ముందు ఈ అవార్డు సంపాదించుకున్న ఇద్దరున్నారు, వాళ్ళ పేర్లు ఏమిటి? ఈ ప్రశ్నకి ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే మీరు చేయాల్సిందల్లా 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి మీ సమాధానాన్ని. సో ప్రశ్న మరొకసారి అడుగుతున్నాను, ఇండియన్ ఆర్మీలో మేజర్గా పనిచేస్తున్న అభిలాష బరక్, ఈవిడికి రీసెంట్గా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు ప్రకటించారు. మరి ఈ అవార్డు ఈవిడ కంటే ముందు ఇంకో ఇద్దరు సంపాదించుకున్నారు, మరి వాళ్ళ ఇద్దరి పేర్లేంటి? మరి ఈ సమాధానం మీరు పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 0402324085 నెంబర్కి మీ ఊరు, పేరు, మీ సమాధానం పంపించండి. ఇప్పుడైతే సూపర్ హిట్ నెంబర్ రెడీగా ఉంది, వినేద్దాం. స్టేడియో

ఎస్ బ్రదర్ సినిమా నుండి ఒక సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఇలాంటి సాంగ్స్ ఇంకా విందాం. మరి ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్లు మెల్లిమెల్లిగా వస్తున్నాయి. మరి ఆన్సర్లు కరెక్టా కాదా అనేది నేను డెఫినెట్ గా రివీల్ చేస్తాను. సో కొందరు కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, ఇంకొందరు కొంచెం అటు ఇటుగా పంపిస్తున్నారు. నో ప్రాబ్లం, నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను ఈసారి. ఈ ఒక్కసారి ఈ విన్న తర్వాత మళ్ళీ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. ఇండియన్ ఆర్మీలో మేజర్గా పనిచేస్తున్న అభిలాష బరక్ గారికి రీసెంట్గా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు వచ్చిందనమాట. అయితే ఈవిడ కంటే ముందు ఇంకో ఇద్దరు కూడా వచ్చాయి, మరి ఆ ఇద్దరి పేర్లు ఏంటి అని అడిగాను. సో కొంతమంది చాలామంది కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్నారు. మరి ఇంకా ఇప్పుడు విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఆన్సర్ పంపించాలంటే మీ ఊరు పేరు టైప్ చేసి మీ ఆన్సర్ని పంపించేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించేయండి. డెఫినెట్గా ఈ పాట తర్వాత నేను ఆ ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. మరి ఇప్పుడైతే కార్తిక్ పాడిన కోటి కోటి అంటూ వస్తుంది ఈ సూపర్ హిట్ నెంబర్. ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా నుండి మనందరి కోసం.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని అంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం

0: 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
1: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
1: మీ ఆకాశవాణిలో 738 kHz పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేలలాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
1: తప్పక ట్యూన్ చేసుకోండి.

స్టూడీ క్లాక్లో 136 అండ్ 25 సెకండ్స్ అవుతుంది. షో టైం వింటున్నాం. మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా పంపించిన వారు రవికుమార్ అండ్ రమాదేవి ఫ్రమ్ వల్కాజ్గిరి. వీరితో పాటు చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత అనిత ఫ్రమ్ గజ్వేల్ అండ్ ఇంకా మనకి కరెక్ట్ ఆన్సర్ చంద్రశేఖర్ శర్మ జనగాం నిజామాబాద్ నుంచి కూడా మెసేజ్ పంపించారు. ఇంకా వీరితో పాటు రేణుక గోపరాజు కడప నుంచి కూడా మెసేజ్ పంపించారు. ఇంకా వీరితో పాటు చాలా చాలా ఆన్సర్లు వచ్చాయి. ఇంకా మా మదినాయతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుంచి, జాప భూమేశ్వర్ ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుంచి మంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్ నుంచి హరీష్ కుమార్, ఇంకా కళ్యాణ్ సింగ్ బిపిన్ రావత్, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటీర్ కడప జిల్లా నుంచి, ఇంకా రామ్ చరణ్, రామ్ ప్రసాద్, సుగుణ, షేర్ల వెంకటేష్, గజ్వేల్ నుంచి కూడా మెసేజ్ పంపించారు. ఇంకా చాలామంది పంపిస్తూనే ఉన్నారు. ఇంకా మరి కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేయాల్సిన టైం కూడా వచ్చిందనమాట. సో 2019లో మేజర్ సుమన్ గవానీ, అలాగే ఇంకా 2023లో మేజర్ రాధిక గారికి వచ్చిందనమాట. సో మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి 137 అవుతుంది కాబట్టి ఇంకో ప్రశ్నకి మేమంతా సిద్ధం, ఇంకా ఆన్సర్ ఇచ్చేస్తామని చెప్పి రెడీగా ఉన్నారు. మరి ఈసారి కొంచెం అంటే ఎవరో అంటుంటారనమాట మన లిజనర్స్, ఇలాంటి వాటికంటే సినిమా వాళ్ళకి చాలా పట్టుంటుంది. సో సినిమా ప్రశ్నలు అయితే వాళ్ళు ఈజీగా అవలీలగా చెప్పేస్తారు అంటున్నారు. మరి చూద్దాం. మరి మాయాబజార్ సినిమా అనగానే ఎంత గొప్ప సినిమా మనందరికి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ఒక ప్రశ్న ఇప్పుడు. మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఏ రూపంలో శశ్రీక ఇంటికి వెళ్తాడు? ఈ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే మీ ఊరు పేరు టైప్ చేసి, మీ ఆన్సర్ టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించేయండి. ప్రశ్న మరొకసారా? ఓకే. అయితే మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఏ రూపంలో శశిరేఖ ఇంటికి వెళ్తాడు? ఆన్సర్ తెలిసినట్టుంది, ఆన్సర్లు వచ్చేస్తున్నాయి టకటకటకటక. మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ విందాం. ఎవడు సినిమా నుండి కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన బ్యూటిఫుల్ నెంబర్. స్టే ట్యూన్డ్.

సో మనం అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే, మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఏ రూపంలో శశిరేఖ ఇంటికి వెళ్తాడు అని అడిగాము. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్స్తో పాటు రకరకాల ఆన్సర్లు వస్తున్నాయి. మరి కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే ఈసారి మీరు మీ ఆన్సర్ని మీ పేరు ఊరు టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించండి. నేను డెఫినెట్గా ఇదిగో ఈ పాట తర్వాత ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అవన్నీ రివీల్ చేస్తాను. మరి ఇప్పుడైతే గోవిందుడు అందరి వాడేలే సినిమా నుండి హరిహరన్ పాడిన సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

ఒక సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఇంకొక సాంగ్ కూడా రెడీగా ఉంది. మరి ఆ పాట కంటే ముందు మనం ప్రశ్న అడిగాము, ఆ ప్రశ్నకి సమాధానాలు వచ్చాయి. మరి ఆ సమాధానం ఏది కరెక్ట్ ఏది రాంగో తెలుసుకుందాం. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు కృష్ణకుమారి ఖమ్మం నుంచి పంపించారండి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుండి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు బాలకృష్ణ నర్సంపేట నుండి పంపించారు. ఇంకా జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా రకరకాల ఆన్సర్లు పంపించారు. కొండారెడ్డిపేట సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి మెసేజ్ పంపించారు కొండారెడ్డి గారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ హైదరాబాద్ నుండి. ఇంకా ఇదే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అనిత ఫ్రమ్ గజ్వేల్. ఇంకా కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి. ఇంకా చాలామంది రకరకాల ఆన్సర్లు పంపించారనమాట. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల డిస్టిక్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ అని కుటుంబ సభ్యులు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా? మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఏ రూపంలో శశిరేఖ ఇంటికి వెళ్తాడు అంటే మాయా రూపంలో శశిరేఖ రూపంలోనే వెళ్తాడనమాట. సో కరెక్ట్ ఆన్సర్ పంపి

చాలా మంది, థ్యాంక్ యూ. అండ్ ఇంకా మనకి స్టూడియో క్లాక్ లో 150 అవుతుంది కాబట్టి ఇంకో 10 మినిట్స్ లో ఇంకో ప్రశ్న రెడీగా ఉంది. అది కూడా మీ అందరికీ ఇష్టమైన సినిమాలకి సంబంధించిన ప్రశ్నే. పాతాళ భైరవి చూడండి, మరింకొక అద్భుతమైన సినిమా తీసుకున్నాం. మరి పాతాళ భైరవి సినిమాలో తోటరాముడి విలేజ్ పేరేంటో మీ అందరికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఆ సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ కానీ ఆసక్తి కానీ నాకు తెలుసు. మీరు ఆన్సర్ కరెక్ట్గా పంపిస్తారు ఇప్పుడే. సో ఈ పాట తర్వాత నేను డెఫినెట్గా రివీల్ చేస్తాను. మరి ఇంతకీ ప్రశ్న మరొకసారి, పాతాళ భైరవి సినిమాలో తోటరాముడి విలేజ్ పేరేంటి, గ్రామం పేరేంటి? మీ కనుక ఆన్సర్ తెలిసినట్టయితే మీ పేరు ఊరు టైప్ చేసి మీ ఆన్సర్ టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. స్టే ట్యూన్డ్.

మరి తర్వాత మనం అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? పాతాళ భైరవి సినిమాలో తోటరాముడి విలేజ్ పేరేంటి అని అడిగాము. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ నేమ్స్ నేను ఇప్పుడే చదివేస్తాను. ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, జిబ్లక్పల్లి నుండి చిక్క చక్రపాణి చందన, అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుండి బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్. ఇంకా ఇదే ఆన్సర్ కరెక్ట్గా పంపించారు జాప భూమేశ్వర్ వెల్లుల్ల నుండి, కరెక్ట్ ఆన్సర్. ఇంకా బిజులి వెంకటేష్ శ్యామల కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ. ఇంకా ముదుగంటి విష్ణువర్ధన్ రెడ్డి మేడంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా సతీష్ శాంతి రిషిత రామరాజ్నగర్ హైదరాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్. ఇంకా ఇదే ఆన్సర్ మధుసూదన్ రెడ్డి ఫ్రమ్ అనంతపూర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇంతకీ ఉజ్జయిని అనే గ్రామం అన్నమాట. కరెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు మన షో టైం ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఎందుకంటే 1:56 అవుతుంది టైం. సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది అంతరిక్షం సినిమా నుండి, హరిణి యాజన్ సరిపడిన సమయం అంటూ మనందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:15:33.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి శక్తిశీలిలో హ్యూమన్ కంప్యూటర్ అని పిలుచుకునే అనితర సాధ్యమైన ప్రతిభామూర్తి గురించి మాట్లాడుకుందాం. ఎవరామె? ఆమె అపూర్వ మేధాశక్తి ఎలాంటిది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇవాల్టి శక్తిశీలి వినాల్సిందే. మరి మొదటగా 100% లవ్ సినిమా నుండి రంజిత్ అండ్ శ్రీరామ్ పాడిన అహోబాలు అంటూ పాట మన కోసం.

మరి పాటలో బాలు గురించి అంత గొప్పగా చెప్పారు కదా, అది సినిమాలో బాలు గొప్పదనం గురించి. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఎవరి గురించో తెలుసా? శకుంతలాదేవి. ఈ మాట వినగానే హ్యూమన్ కంప్యూటర్ అనే మాట అందరి మనసులో మెదులుతుంది. ఎలాంటి చిక్కు లెక్కలనైనా అవలీలగా సెకండ్లలో సాల్వ్ చేయగల అసాధారణ ప్రతిభామూర్తి ఆవిడ. అసలు ఆడవారి మెదడుకి లాజిక్ అర్థం కాదని, వారు గణిత శాస్త్రంలో ప్రావీణ్యం ప్రదర్శించలేరని ప్రకటించే మనస్తత్వ శాస్త్రవేత్తల మనస్తత్వ లోపాలని ఎత్తిచూపిన ఈ అసాధారణ మహిళ ప్రపంచంలోనే ఓ సంచలనం.

శక్తిశీలు వింటున్నాం కదా ఈరోజు. మరి శక్తిశీలు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో మాట్లాడుకుంటున్నామో కూడా తెలుసు మనకి. ఎందరో గణిత మేధావుల వారసత్వాన్ని శకుంతల అందిపుచ్చుకున్నారు. లెక్కల్లో భారతీయుల శక్తి ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పారు. బెంగళూరులో ఓ సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన శకుంతల పసి వయస్సు నుండే అంకెలతో ఆడుకునేవారంట. ఈ అంకెలతో ఆట వెనుకున్న ఆ జ్ఞాపక శక్తిని గుర్తించిన ఆమె తండ్రి చిన్నప్పటి నుండి బాగా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందామా?

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని అంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

స్టూడియో క్లాక్లో 2:33:19 అవుతుంది. మీరు వింటున్నారు శక్తిశీలి. మరి శక్తిశీలిలో ఇవాళ ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే శకుంతలాదేవి గారి గురించి. 4 ఏళ్ళు నిండకముందే శకుంతలాదేవి మైసూర్ యూనివర్సిటీలో మొదటి గణిత ప్రదర్శన ఇచ్చారు. ఆమె పేరు ప్రపంచమంతా మారుమోగింది. 1977లో అమెరికాలో కంప్యూటర్స్తో పోటీపడ్డారు ఆవిడ. ఆమె 1881,32,517 క్యూబ్ రూట్ని టక్కున చెప్పేసి విజయం సాధించారు. 1980లో లండన్లో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కంప్యూటర్నే ఓడించారు శకుంతలాదేవి. చూసారా, కంప్యూటర్ని ఓడించడం అంటే ఏంటి, మామూలు విషయమా? ఇంకా ఇటువంటి ఆసక్తికర విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

మధ్యాహ్నం పూట మధురమైన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి తర్వాత ఇంకా ఏంటి ఆవిడ గురించి కొత్త కొత్త విషయాలంటే, ఒక 13 అంకెల సంఖ్యను మరో 13 అంకెల సంఖ్యతో భాగించి సమాధానాన్ని 28 సెకండ్లలో సరిగ్గా చెప్పి గిన్నిస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించారు. అయితే శకుంతలాదేవి గారు మాటలు వింటే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతాం మనం. ఏంటంటే, మానవ మేధతో మాత్రమే నేను ఇంత సిద్ధాస్తురాయిలయ్యాను, సాఫ్ట్వేర్ వల్ల కాదు, హ్యూమన్ కంప్యూటర్ అని నన్ను పొగుడుతుంటుంటే నేను ఎంతో నొచ్చుకుంటాను. ఈ కంప్యూటర్స్కి టెస్టింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, అవన్నీ మనిషి అయిన నాలో ఉన్నాయి. అందుకే నేను కంప్యూటర్స్ పట్ల ఆసక్తిని చూపించను అంటారంట శకుంతలాదేవి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఐదున్నర దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
2: శక్తిశీలు వింటున్నారు. శకుంతలాదేవి గారి అన్న మాటలు మీకు ఇంకా గుర్తున్నట్టున్నాయి కదా. ఆవిడ కంప్యూటర్స్కి టెస్టింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, అవన్నీ నాలోనే ఉన్నాయి, అందుకే నేను కంప్యూటర్స్ పట్ల ఆసక్తి చూపించను అని చెప్పి ఆవిడ అన్న మాటలు. అయితే ఇక అప్పటి నుండి శకుంతలాదేవి గారు కంప్యూటర్స్ని పల్టీ కొట్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ గణిత శాస్త్రంలో ప్రదర్శనలిస్తూ యువతీ యువకులను, అంటే వాళ్ళకి గణిత శాస్త్రంలో ఉన్న భయాన్ని పోగొడుతూ వచ్చారు. ఎన్నో స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలలో ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. లక్షలాది మంది విద్యార్థులకు గణితంపై ఇష్టం పెరగడానికి శకుంతలాదేవి గారి ఉపన్యాసాలు చాలా ఉపయోగపడ్డాయి.

శక్తిశీలు వింటున్నారు. శకుంతల దేవి గారు 14 పుస్తకాలు కూడా రాశారు. వాటిల్లో అవేకెన్ ద జీనియస్ ఇన్ యువర్ చైల్డ్ చాలా పాపులర్ అయిన బుక్, అలాగే ఫిగరింగ్, ద జాయ్ ఆఫ్ నంబర్స్ కూడా గణిత ప్రపంచంలో సంచలనం. పుస్తకాలు రాస్తుంటే లెక్కలు చేసినంత ఆనందం కలుగుతుందంటారు శకుంతలగా. దేశ విదేశాల్లో ఎందరో ప్రముఖులు ఆమెను తరచూ కలుస్తూ ఉన్నా వారికంటే పాఠశాలల్లో విద్యార్థులను కలిసేందుకే శకుంతల దేవి ఎక్కువ ఇష్టపడేవారు. ఆమె చాలా సాదాసీదా జీవితం గడిపేవారంట. 2013 ఏప్రిల్ 21 బెంగళూరులో తన నివాసంలో మరణించారు శకుంతలాదేవి. హ్యూమన్ కంప్యూటర్ అని ఎప్పుడు వినిపించినా ప్రతిధ్వనించే పేరు శకుంతలాదేవి. ఇది ఇవాల్టి శక్తిశీలిలో మనం మాట్లాడుకున్న విషయాలు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: सितारा में आज
1: उजाले उनकी यादों की।

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం ఎగ్జాక్ట్ 5 న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మొక్కజొన్న పంటను రాష్ట ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన 4000 కోట్ల రూపాయలకు అదనంగా మరో 1800 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. రాష్ట్రంలో 8575 ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 51 లక్షల టన్నుల ధాన్యం కొని రైతులకు 45000 కోట్ల రూపాయలు చెల్లించినట్టు చెప్పారు. హైదరాబాద్లోని మెహదీపట్నం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పరిసరాల్లో ఈరోజు రేపు రాత్రి వేళ్లలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులుంటాయని జాయింట్ కమిషనర్ జోయల్ తెలిపారు. మెహదీపట్నం రైతు బజార్ వద్ద స్కైవాక్ నిర్మాణం, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై సీసీ కెమెరాల ఏర్పాటు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని స్పష్టం చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టినట్టు సైబరాబాద్ పోలీసులు తెలియజేశారు. ఈ డ్రైవ్ లో భాగంగా 294 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్దికి ప్రధాన ఇంజన్ గా మారుస్తామని, తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

చెప్పింది. నాలుగవ రోజు తర్వాత 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుందని పేర్కొంది. ఇరాన్ అమెరికాల మధ్య యుద్దం ముగింపు చర్చలు వేగవంతమయ్యాయి. ఇరు దేశాలు 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్టు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఐపీఎల్లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. సాయంత్రం 2వ మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: హాయ్, హలో, నమస్తే. చాయ్తో హాయ్ కబుర్లకి స్వాగతం. నేను మీ ఆర్జే ప్రసాద్. ఇవాల్టి డే స్పెషల్స్, ఇంకా కొత్త కొత్త ముచ్చట్లు చెప్పుకుందాం. ఈ పాట తర్వాత స్టేట్యూన్ ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ప్రపంచంలో అన్న తమ్ముడు అన్న పదాలు ఎప్పటికీ చాలా చాలా స్పెషల్ కదా. అన్నవరం చిత్రం కోసం మనోగంగ పాడిన పాట విన్నారు చంద్రబోస్ సాహిత్యం, రమణ గోగుల సంగీతం.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎస్, ఇవాల్టి డే స్పెషల్ తెలుసుకుంటున్నాం కదా అన్నట్టుగా. లైఫ్లో మనం సెలెక్ట్ చేసుకునే బంధాలు చాలానే ఉంటాయి, కానీ దేవుడు మన కోసం ముందుగానే రాసే రిలేషన్షిప్ బ్రదర్హుడ్. అది కేవలం బ్రెడ్ రిలేషన్ మాత్రమే కాదు, మన చిన్ననాటి జ్ఞాపకాలకి ఒక సజీవ రూపం. ఇప్పటికే మీకు అర్థమైపోయిందనుకుంటున్నాను, ఇవాల్టి డే స్పెషల్ బ్రదర్స్ డే. చిన్నప్పటి నుంచి అన్నదమ్ములు కొట్టుకుంటూ తిట్టుకుంటూనే పెరుగుతారనుకుంటాం కదా. పెద్దయ్యాక కూడా అన్నదమ్ముల మధ్య ఎన్నో గొడవలు, మనస్పర్ధలు, ఇంకా ఎన్నెన్నో కారణాల మధ్య వాళ్ల మధ్య మాటలు మూగబోయినా ఒక్కసారి అన్న తమ్ముడినో, తమ్ముడు అన్ననో పలకరిస్తే ఆ కోపమంతా మాయమైపోతుంది. ఎగ్జాంపుల్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో పెద్దోడు చిన్నోడిని ఆ పూలకుండి ఎందుకు తన్నావురా అని అనగానే ఒక్కసారి ప్రేక్షకుల కళ్ళల్లో నీళ్ళలా పొంగుకొచ్చినట్లు. అదే కదా అన్నదమ్ముల మధ్య స్పెషల్ మ్యాజిక్ అంటే.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: అసలు మన పురాణాలన్నీ అన్నదమ్ముల కథలే కదా. రాముడి కోసం లక్ష్మణుడు అడవుల్లోకి వెళ్లటం, రాముని కోసం భరతుడు తన అన్న తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూడటం, ధర్మరాజు కోసం మిగతా నలుగురు పాండవులు కట్టుబడి ఉండటం, ఆ స్టోరీస్ అన్ని వింటుంటే మన నరనరాల్లో, మన జ్ఞాపకాల్లో ఎప్పటినుంచో అన్నదమ్ముల మధ్య ప్రేమ అలాగే సహజంగా ఉందనిపిస్తుంది. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, ప్రయారిటీస్ మారుతాయి, కానీ ఒక్క తల్లి గర్భం నుంచి వచ్చిన బ్రదర్హుడ్ మాత్రం ఎప్పటికీ మారదు అని నిరూపించే పురాణాలు మనవి. అన్నదమ్ముల స్టోరీస్.

మధ్య కూడా ఈ మధ్య చాలా మూవీస్ వచ్చాయి. ముగ్గురు మనగాళ్ళు, అన్నదమ్ముల అనుబంధం, రేసు గుర్రం వంటివి. అలాగే ఈ మధ్య కాలంలో రీసెంట్గా వచ్చినటువంటి యానిమల్ కింగ్డమ్ మూవీస్ కూడా బ్రదర్హుడ్ని హైలైట్ చేసి చెప్పినవే.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇవాళ బ్రదర్స్ డే మాత్రమే కాదు, కామన్వెల్త్ డే కూడా. ఇవాళ రేపు ఒక రూఫ్ కింద ఇద్దరు కలిసి ఉండటమే కష్టమైనటువంటి పరిస్థితి. అటువంటిది 56 దేశాలు దాదాపుగా 78 సంవత్సరాల నుండి యూనిటీగా ఒక స్నేహాన్ని కొనసాగిస్తున్నాయి. ఎంతైనా గ్రేట్ కదా, వాటిని కామన్వెల్త్ దేశాలంటున్నారు. నిజానికి కామన్వెల్త్ డే మార్చి 2వ సోమవారం జరుపుకుంటారు. అయితే ముందు మార్చ్ అంటే ఇవాల్టి రోజు మే 24 క్వీన్ విక్టోరియా జన్మదినానికి గుర్తుగా కామన్వెల్త్ డేగా జరుపుకునేవారు. దానికి గుర్తుగా ఇవాళ కూడా చాలా దేశాలు కామన్వెల్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఈ దేశాల మధ్య స్నేహం, సహకారం, ప్రజాస్వామ్యం, శాంతి, అభివృద్ది ప్రోత్సాహానికి ఈ సంస్థ పనిచేస్తుంది. అన్ని దేశాలు కలిసిమెలిసి ఉంటే అసలు యుద్ధాలే ఉండవు కదా. మనిషి యుద్ధాలకి ముగింపు పెట్టాలి, లేకపోతే యుద్ధాలే మనిషికి ముగింపు పెడతాయి అన్న జాన్ కెనడీ మాటలను గుర్తు చేసుకుందాం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ ఆర్జే ప్రసాద్. చరిత్రలో కొన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, వాటిని నిజమని కూడా నమ్మేస్తూ ఉంటాం. భారత యుద్ధం జరగడానికి కారణం తెలుసా? రామాయణం ఎందుకు జరిగిందో తెలుసా? బాలనాగమ్మ స్టోరీ తెలుసా? అంటూ ఏవేవో స్టేట్మెంట్స్ ఇస్తారు. ఒక యుద్ధానికి మూలం ఫలానా స్త్రీ అని అనేస్తుంటారు. విన్నవాళ్లు కూడా అవి నిజమేమో అని నమ్ముతుంటారు. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇందాక చెప్పాను కదా, యుద్ధాన్ని మనిషి ముగించకపోతే యుద్ధమే మనిషిని ముగిస్తుందని. అయితే ఆ యుద్ధాన్ని ఆపే శక్తి ఒక స్త్రీకి ఉందని గుర్తు చేసుకునే రోజు ఇవాల్టి రోజు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.
2: ఇందాక చెప్పుకుంటున్నట్టుగా ఒక యుద్ధాన్ని ఆపే శక్తి స్త్రీకి ఉందని గుర్తు చేసుకునే రోజు ఇవాల్టి రోజు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఫర్ పీస్ అండ్ డిసర్మమెంట్ డే, అంటే ప్రపంచ శాంతి ఇంకా

ఆయుధ నిరాకరణ కోసం మహిళలు చేసేటటువంటి కృషికి ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాము. నిజానికి మహిళల కన్నీళ్లు చాలాసార్లు యుద్ధాల వల్ల చరిత్రలో కనిపించవు, కానీ ప్రతి యుద్ధం తర్వాత మిగిలేది ఆమె కన్నీళ్లే, ఆమె బాధనే, ఆ తల్లి కడుపుకోతనే. ఒక తల్లి కొత్త ప్రాణానికి జన్మనిస్తుంది, అందుకే ప్రొటెక్షన్ విలువ ఆమెకి ఎక్కువ తెలుసు. అందుకే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే పీస్ అండ్ డిసర్మెంట్ సెలబ్రిటీ వల్ల చేసుకుంటున్నాము. పీస్ ఈజ్ నాట్ వీక్నెస్, ఇట్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ విజ్డమ్ అని మహాత్ముడు ఏనాడో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుందాం.

रचना अनुदीप देव संगीतम। మనిషి అనుకుంటే సాధించలేనిది ఏది లేదు కదా, ఎందుకంటే మొప్పలు లేకున్నా చేపలా ఈదగలడు, రెక్కలు లేకున్నా గాలిలో ఎగరాలన్న సంకల్పం, ఆ సంకల్పంతోనే విమానాన్ని కనిపెట్టాడు. మనిషి ఎగరాలన్న కల లేకపోతే ఏవియేషన్ అనేది ఉండేది కాదు కదా. ఏంటి, యుద్ధం నుంచి దారి మళ్ళీ విమానాల వైపు మళ్ళాననుకుంటున్నారా? ఉంది ఉంది, దానికి ఒక రీజన్ ఉంది. ఇవాళ ఏవియేషన్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ డే. మనం గాల్లో ఎగరాలనుకుంటున్న ప్రతిసారి నమ్మకంగా గమ్యం చేరుకోవాలని మనకన్నా ఒక టెక్నీషియన్ భావిస్తాడు. అందుకే ప్రతి బోల్టుని క్షుణ్ణంగా చెక్ చేస్తాడు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి కారణమైన రీసెంట్ ఇన్సిడెంట్స్ చాలా చూశాం కదా. సో విమానంలో ప్రయాణం చేసేవారు సేఫ్గా సెక్యూర్డ్గా గమ్యం చేరటానికి గుర్తుగా ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన కోసం ఎంతో కష్టపడుతూ బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నటువంటి టెక్నీషియన్ అందరికీ మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ పాట విందాం.

0: ఆకాశం నీ హద్దుర చిత్రం కోసం జీవి ప్రకాష్ కుమార్ ధనుంజయ్ పాడిన పాట విన్నారు. రామజోగేష్ శాస్త్రి లిరిక్స్, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో టైం 5:50 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:10 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశ

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఈ రబీ సీజన్లో ఇప్పటివరకు 51 లక్షల టన్నుల ధాన్యం కొనడం ద్వారా రైతులకు 45 వేల కోట్ల రూపాయలు చెల్లించినట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రాష్ట ప్రభుత్వం అదనంగా మరో 1800 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లనే రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలో నష్టం జరుగుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో 8575 ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 51 లక్షల టన్నుల ధాన్యం కొని రైతులకు 45 వేల కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. హైదరాబాద్ లో మీడియా సమాపేశంలో మాట్లాడిన మంత్రి తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా అధికారులు వ్యవహరించవద్దని సూచించారు. వర్షాలతో ధాన్యం తడిసినా కొనవలసిందేనని స్పష్టం చేశారు. ఫీల్డ్లో 21 కోట్ల గన్నీ బ్యాగులున్నాయని వాటికి కొరత లేదని మంత్రి తెలిపారు. మొక్కజొన్నలను రాష్ట ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు వ్యవసాయ

శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన 4,000 కోట్ల రూపాయలకు అదనంగా మరో 1,800 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేటాయించారని చెప్పారు. తక్షణమే 1,100 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రకటించారు. పొద్దుతిరుగుడు పంట 25% మించి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. హైదరాబాద్ను కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.

చేశారన్నారు. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సచివాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు హైదరాబాద్ ఇండస్టియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించారు. నగర కోర్ అర్బన్ ప్రాంతంలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను సులభంగా పారదర్శక పద్దతిలో ఇతర ప్రాంతాలకు తరలించడమే ఈ నూతన విధానం ముఖ్య ఉద్దేశం. పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యావరణ హిత పట్టణాభివృద్దిని ప్రోత్సహించేలా ఈ ఫ్రేమ్వర్క్ను రూపొందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లనే రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటా వృధా అవుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ట్రిబ్యునల్ కేటాయించిన 968 టీఎంసీల నికర జలాలను వాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్రం అనుమతులిచ్చిన కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలు 100 టీఎంసీల నీటిని కోల్పోతున్నారని లేఖలో ప్రస్తావించారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ స్కామ్కు వ్యతిరేకంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఇందిరాగాంధీ విగ్రహం నుండి రాజీవ్ గాంధీ విగ్రహం వరకు కాగడాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యకులు వినోద్ జాఖర్, ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్తో సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని, పేపర్ లీకేజీ కారణంగా వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల రక్షణ కోసం మరొక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలు, చోరీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి కొత్త వ్యూహాన్ని అమల్లోకి తెచ్చారు. బస్సులో భరోసా పేరిట రూపొందించిన కార్యక్రమాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ సరికొత్త భద్రతా వ్యవస్థ కింద ఆదిలాబాద్ రీజన్ పరిధిలోని సుమారు 175 బస్సుల్లో ఈ అత్యాధునిక సీసీ కెమెరాలను అమర్చారు. బస్సు ఎక్కే ప్రతి వ్యక్తి ముఖ కదలికల నుంచి ప్రయాణంలో జరిగే ప్రతి చిన్న యాక్టివిటీ వరకు అన్నీ ఇందులో రికార్డవుతాయి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు సాధించే ఫలితాలను బట్టి రాబోయే రోజుల్లో రాష్ట వ్యాప్తంగా అన్ని బస్సులకు దీనిని విస్తరించడానికి ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుందని పేర్కొంది. పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ మరొక ముందడుగు వేసింది. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు భాషాపరమైన ఇబ్బందులు కలగకుండా వారి ఫిర్యాదులను త్వరితగతిన నమోదు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏఐ కాపరేటర్ అనే కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్ను హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామాజీపేట గ్రామంలో ఉన్న పత్తి విత్తనాల కంపెనీ భవనాన్ని వడ్ల గోదాంగా మార్చేందుకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈరోజు పరిశీలించారు. రైతులు ధాన్యం నిల్వ చేసేందుకు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అధికారులతో ప్రత్యేకంగా చర్చించి గోదాం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 30 వరకు జనగామ జిల్లాలో మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ సందీప్ ఝా తెలియజేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, వాహనాల్లో లోడింగ్, రైస్ మిల్లులు, గోదాముల్లో అన్లోడింగ్ వేగంగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, తూకం వేసిన బస్తాల తరలింపు, వాహనాలు హమాలీల సంఖ్య పెంచడం, మిల్లుల్లో ధాన్యం అన్లోడింగ్, ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయడంపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద గతంలో 1,000 రూపాయలు చెల్లించిన వారికి రాష్ట ప్రభుత్వం మరొక అవకాశం కల్పించినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్ తెలిపారు. రాష్ట ప్రభుత్వం జారీ చేసిన జీవో
మున్సిపల్ యాక్ట్ ప్రకారం

0: ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజు ఇతర ఛార్జీల పూర్తి చెల్లింపుపై 25% రాయితీ ఉంటుందన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రేపటి నుండి ఈ నెల 30 వరకు జిల్లాలో మహిళా ఆర్థిక వారోత్సవం నిర్వహించనున్నట్టు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ది, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ, స్వయం సహాయక సంఘాల బలోపేతం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వ వైఖరితో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ప్రజల ఆగ్రహావేశాలకు గురి కాకముందే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మిల్లర్లు రైతుల నుంచి సుమారు 10 కిలోల తరుగు తీయడం అన్యాయమన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈ రబీ సీజన్లో ఇప్పటివరకు 51 లక్షల టన్నుల ధాన్యం కొనడం ద్వారా రైతులకు 45,000 కోట్ల రూపాయలు చెల్లించినట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రాష్ట ప్రభుత్వం అదనంగా మరో 1,800 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లనే రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలో నష్టం జరుగుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు రామ్ చందర్రావు ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నీరాజనం.

0: ఈనాటి మన కార్యక్రమంలో జయలక్ష్మి గారి గురించి రంగరాజు పద్మజ గారి ప్రసంగాన్ని విందాం. ఈ కార్యక్రమ సమర్పణ అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అక్షరయాన్ జాతీయ సదస్సులో నా పత్ర సమర్పణ సమర్పిస్తున్నది రంగరాజ్ పద్మజ. అందరికి నమస్కారములు. ఆధ్యాత్మిక సాహిత్య వారధి శ్రీమతి జయలక్ష్మి గారి సాహితీ ప్రయాణం. సాధికారత సాధించిన మహిళా విదుషీమణి జయలక్ష్మి గారు. మంగళగిరి ప్రాంతం నుండి వలస వెళ్లిన తెలుగు కుటుంబం చెంగం గ్రామంలో జన్మించారు. మాతృభాష తెలుగు, కాని తమిళనాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన హోసూరుకు 50 కిలోమీటర్ల దూరంలో పాపరపట్టిలో పెరిగారు. అందుకే 40 సంవత్సరాల వరకు తెలుగు రాయడం చదవడం రాదు. అయినా అంతులేని కవితా గరిమ వీరి స్వంతం. తమిళ భాషలోనూ కన్నడ భాషలోనూ పద్య గద్య రచనలు చేసిన అరుదైన మహిళామణి జయలక్ష్మి గారు. ఎందరో రచయిత్రులు కవయిత్రులు ఉండగా మనం ప్రత్యేకంగా వీరి గురించే ఎందుకు చెప్పుకోవాలి అని ఎవరైనా అంటే, ఆమె ఆధ్యాత్మిక రచనలు చేసిన పరమ భక్తురాలు. రచనా శైలిలోనూ భక్తి వినయం రెండు ఒకదానితో ఒకటి తీసివేయలేము, అంతలా కలిసి ఉంటాయి, అందుకు చెప్పుకోవాలి. ఏనాడు తన కర్తవ్యాలను నెరవేర్చకుండా రచనలు చేయలేదు. కుటుంబంలో గాని ఇంట్లో గాని పనులను పక్కకు నెట్టలేదు. ఇన్ని రచనలకు స్ఫూర్తి కలిగించిన సాకమ్మ యక్షగాన రామాయణ కథాగానం చేస్తూనే తన శ్రమను మరిచేవారు. అలా తన 40వ ఏట నేర్చుకున్న తెలుగుతో ఛందోబద్ధమైన ఎన్నో పద్యాలతో శతకాలు, స్తోత్రాలు, అష్టకాలు, కీర్తనలు, రాగమాలికలు, సుప్రభాతాలు, కావ్యాలు, ఇతిహాసం, భాగవత ఘట్టాలు రాసి అక్షరార్చన చేశారంటే ఆశ్చర్యమే. తెలుగు భాషా ఉన్నత్యానికి ఎంతో సేవ చేశారు. అందుకే కృతజ్ఞత తెలుపుకోవడానికైనా ఒక గొప్ప కవయిత్రిని స్మరించుకోవాలి. ఇటువంటి సాహితీమూర్తిని మార్గదర్శకంగా తీసుకోవాలి.

ఎందుకంటే రచయిత్రి రచనాకాలంలో సామాజిక గమనం, పరిణామాలు తెలుసుకుంటే రేపటి తరం రచయిత్రులకు ఒక ప్రేరణ కలుగుతుంది. జయలక్ష్మి గారు ఒక విధమైన అణచివేతకు గురై అలజడి పొంది వాటి నుండి తప్పించుకునే వీలు లేక, ఆ కాలంలో ఎదుర్కొనే ధైర్యం లేక, తన బాధలకు బాధ్యులెవరో అనుకోకుండా తన జీవితాన్ని విధి చేతికి అప్పగించి వాటిని తట్టుకోవాలంటే భక్తే శరణ్యం అనుకున్నారనుకుంటాను. అందుకే దాదాపు అన్ని భక్తి రచనలే చేశారు. ఆ ఇంటి పెద్ద కోడలిగా కాలు పెట్టిన ఆమెకు అన్ని సానుకూల పరిస్థితులని చెప్పలేను. పెద్ద ఉమ్మడి కుటుంబంలో అనాదరణతో కోపతాపాలు ఉండవచ్చు. ఎందుకంటే అవసరాలు ఎక్కువ, ఆదాయాలు తక్కువ, పనిపాటలు ఎక్కువ కాబట్టి అవన్నీ సహజమే. ఈ కాలపు భర్తల వలె భార్య మాటలకు విలువనివ్వని భర్త, 30 సంవత్సరాలు విడువని మైగ్రేన్ తలనొప్పి, అనారోగ్యంలోనే సంతానం కలగడం వారి బాధ్యతలు, ఇవన్నీ ఆమె ఓపికకు పరీక్షలే. అయినా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. అత్తగారికి చదువు మీదున్న ఇష్టంతో సాకమ్మ రామాయణం బంధువుల దగ్గర మౌఖికంగా నేర్చుకుంది. అలా ఎందరి దగ్గరో సాకమ్మ యక్షగాన రామాయణం సేకరించి తానే స్వయంగా 1000 పేజీలలో రాసి భద్రపరిచారు. ఈ సాకమ్మ కూడా మన తెలంగాణలోని పిల్లల మర్రి వంశస్థురాలైన తెలుగింటి బిడ్డే. 300 సంవత్సరాల క్రితమే యక్షగాన రామాయణం అల్లారు. కలం కాని కాగితం కాని సామాన్యులకు అందని ఆ రోజుల్లో మౌఖికంగా మహిళలకు నేర్పించి రామాయణ భాండాగారాన్ని వారి హృదయాలలో భద్రపరిచారు. ఇదిలా ఆమె మనసు భక్తి మార్గాన నడుస్తున్నప్పుడే ఎన్నో నిందలను పడ్డారు. తన 2వ కూతురు మరణం కూడా కుంగతీసింది. ఇన్నిటినీ తాను ఎదుర్కొంటూనే ఉన్నారు. అప్పుడే సాహిత్య మొలక మొలిచింది. ఎన్నో కీర్తనలు, పాటలు, పద్యాలు పాడేవారు. కాని ఒక్కటి అక్షర రూపంగా కాగితం పైన రాయలేదు. అలా బోలెడు రచనలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఆమె మైమరిచి పాడుతుంటే ఆమెలో ఒక కవయిత్రి దాగున్నదని గుర్తించి ఆమె రచనలకు శ్రీకారం చుట్టారు. అలా వాగ్గేయకారుల కీర్తనల వంటి కీర్తనలు రాశారు. దీనికి ప్రేరణ తను చిన్నప్పుడు చదివిన భక్త విజయము అనే పుస్తకమే అని చెప్పారు. కొందరు వృద్ధాప్యం శాపమనుకుంటారు. కాని జయలక్ష్మి గారు మాత్రం దాన్ని లెక్క చేయకుండా మానసిక స్థైర్యంతో రచనా వ్యాసంగాన్ని కొనసాగించి తన 94వ ఏట రామాయణం రాశారు. అన్నింట ఆమె వైకుంఠ ప్రాప్తినే కోరుకున్నారు. ఇలా తన అంతరాంతరాలలో ఉన్న భక్తిభావాన్ని వెలిదీయడానికి ఆమెకు స్ఫూర్తినిచ్చిన వారు రుక్మిణమ్మ, ఆలయ పూజారి శ్రీనివాస రంగ భట్టర్. అలా సాధనా మార్గంలో నడవడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాసన వలె అంతులేని విశ్వాసం ఉండడమో ఏమో, జలపాత ధారల వలె ఎన్నో రచనలు చేశారు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఆమె నివసించే ప్రాంతంలో తెలుగు భాషను ద్వేషించేవారే కాని చదివి ఆనందించేవారు లేనేలేరు. ఏ కవికైనా తాను రాసినవి ఎవరో ఒకరు చదివి స్పందించాలని అనుకుంటారు. అంతేకాదు కుటుంబంలో ఎవరూ సాహిత్యంతో సంబంధమున్నవారు లేరు. ఇలా అక్షరీకరించే ప్రోద్బలం లేకపోయినా ఎన్నో చక్కని రచనలను చేశారు. జయలక్ష్మి గారు ఒక యోగిని వలె ఈర్ష్యాసూయాలకు దూరంగా ఉంటూ ఆఖేటనాథుడి భక్తురాలుగా తాను నమ్మిన ఆ దైవాన్ని కొలుస్తూ తాను ఆనందించి తన వారిని ఆనందింపజేసిన మహోన్నత మూర్తి జయలక్ష్మి గారు. ఎన్నో చమత్కార పద్యాలు, యమకాలంకార సుభగులు అద్దుకున్న పద్యాలు, ఆక్షేపించిన పద్యాలు, ఇలా ఎన్నో. ఏది రాసినా తనదైన ముద్ర వేయాలనుకున్నారో ఏమో ఆమె ఆఖేటనాథానో బేటరాయానో ముగింపులో బిగించేవారు. తరిగొండ వెంగమాంబ రాసిన విష్ణు పారిజాతంలో సత్యభామ కృష్ణునితో సంభాషణ వంటిదే జయలక్ష్మి గారు రాశారు. ద్వాదశ శతమణిమాల రాసి భగవంతునికి ఒక్కో అవయవానికి ఒక్కో ఆభరణంగా అలంకరించిన భక్తి భండారి జయలక్ష్మి గారు. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన రచన కొరవంజి. ఇది పూర్వకాలంలో ఎరుకల సానులు జ్యోతిష్యం చెప్పేవాళ్లు. అడవులలో వృత్తిపరమైన పనులు చేసుకుంటూ శ్రమ మరిచేందుకు వినోద కాలక్షేపానికి కురవలు, బోయలు మొదలైన గిరిజనులు పాటల రూపకాలను తయారు చేసుకుని పండగలలో తిరునాళ్లలో ప్రదర్శించి డబ్బు సంపాదించుకునేవారు. వృత్తి అభిరుచిగా సాగే కళారూపమే కొరవంజి లేదా కురవంజి అనే సాహితీ ప్రక్రియ. జయలక్ష్మమ్మ గారు ఈ జానపదుల సాహిత్యాన్ని ఎలా తెలుసుకున్నారో, దానికి ప్రాధాన్యతనిచ్చి తనదైన శైలిలో ఆఖేట వెంకటేశ్వర స్థలపురాణం ఎలా రాశారోననే ఆశ్చర్యం. ఇంతకన్నా సాహితీ సేవ ఉంటుందా?
ఇలా ఎన్ని ప్రక్రియలున్నాయో అన్నీ రాశారు.

0: చారు. ఒక కీర్తనను నాలుగు పాదాలు తమిళం, కన్నడ, సంస్కృతం, తెలుగు ఇలా నాలుగు భాషలలోనూ రాశారు. దండకాలు రాశారు. రామకథామృతం స్త్రీ పాత్రలకు ప్రాధాన్యతనిచ్చిన అద్భుతమైన రచన. భాగవత ఆణిముత్యాలు కూడా గొప్ప రచన. ధ్రువ చరిత్ర తమిళ భాషలో రాశారు. దాదాపు 6 పదుల రచనా కాలంలో ఒక మహిళా కలంతో ఇన్ని విశిష్టమైన రచనలు వెలువడడం ఆశ్చర్యమే. ఆమె పేరులోని జయశబ్దమే అలా రచనలు చేయించిందేమో. జీవితకాలం భక్తి సాహిత్యంతో 60 కావ్యాలకు పైగా రాశారు. వాటిలో భావ ప్రసరణలు ప్రసరింపచేశారు. వయసు భారంతో శరీరం సహకరించక కొద్ది రోజులు మంచం మీదే గడిపి ఆమె ఎప్పుడూ అనుకునేదేమిటంటే ఆకేటనాథుడు తన హృదయమే తన నివాస స్థానం అనుకుని అలా బేటరాయుడు కోవెలగా మలుచుకున్న తన శరీరాన్ని వదిలి 14/2/2017 రోజు ఆకేటనాథుని పాద సన్నిధిలో లీనమైనారు. నిండు జీవితాన్ని జీవించిన పరిపూర్ణమైన మహిళారత్నం జయలక్ష్మి గారు. ఆధ్యాత్మిక రథసారథిగా ఎన్నో ఎన్నెన్నో గ్రంథాలు రచించిన మంగళగిరి జయలక్ష్మి గారికి మనోవాక్కాలు. రంగరాజ్ పద్మజ, అందరికీ నమస్కారములు.
1: ఇంతవరకు మీరు జయలక్ష్మి గారి గురించి రంగరాజు పద్మజ గారి ప్రసంగాన్ని విన్నారు.

0: వచ్చేవారం మనం రంగాజమ్మ గురించి డాక్టర్ కుసుమారెడ్డి గారి ప్రసంగాన్ని విందాం. ఈ కార్యక్రమ సమర్పణ అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీరాజనం ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి లమ్హే ప్రాయోజిత కార్యక్రమం.

0: मन में झांकने का प्रयास करता है। यह आपको भौतिक बाधाओं जैसे दुख, सुख, खुशी और गम से दूर ले जाकर अपने अस्तित्व का एहसास कराता है, जो आपको ये समझाने में मदद करता है कि भौतिक चीजों का दुनिया में कोई भी मोल नहीं है। तो दोस्तों, कई प्रकार के योग और मेडिटेशन है, इसके बारे में तो हमने बात की। अब इसके बेनिफिट्स भी बहुत है दोस्तों। तनाव में कमी, नियमित रूप से मेडिटेशन करने से तनाव कम होता है और दिमागी शांति का अनुभव होता है। मेडिटेशन के उपयोग से चिंता और अवसाद से भी छुटकारा पाने से सफलता हासिल कर सकते हैं। मेडिटेशन से दिमागी विकास होता है, दर्द से छुटकारा मिलता है, ब्लड प्रेशर को रेगुलेट कर सकते हैं। तो दोस्तों, आप रोज मेडिटेशन कीजिए। इसके साथ ही आज का लम्हे प्रोग्राम यही खत्म होता है। अगली कड़ी में फिर मुलाकात होगी, तब तक आप चेतन को दीजिए इजाजत। नमस्कार दोस्तों। आपके सुझाव, सलाह और फीडबैक के लिए आप हमें कॉल या मैसेज कर सकते हैं। हमारा नंबर है 09515227039। आई रिपीट 09515227039। हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com। आई रिपीट feedbackamc1@gmail.com। दिस प्रोग्राम इज प्रोड्यूस्ड एंड स्पॉन्सर्ड बाय एडवेंटिस्ट मीडिया सेंटर।
1: ఇంతవరకు మీరు లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
2: ఆనందదాయకం. LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7

0: 0.1% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు వినండి నారీ నారీ నడుమ మురారి చిత్రం కోసం యాజిన్ నిజర్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, విశాల్ చంద్రశేఖర్ సంగీతం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు వినండి రాజా సాబ్ చిత్రం కోసం కృష్ణకాంత్ రాసిన పాట ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:24:28. ఇప్పుడు వినండి బేబీ చిత్రం కోసం శ్రీరామచంద్ర పాడిన పాట అనంత శ్రీరామ్ సాహిత్యం, విజయ్ బుల్గానిన్ సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో టైం 7 గంటల 5 నిమిషాలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొడి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. వాంకటే స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, మానవ వనరుల మార్పిడి, ప్రాంతీయ భద్రత వంటి కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ జయశంకర్, రెండు దేశాల మధ్య త్వరితగతిన వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఇంధన వాణిజ్యం విస్తరణను స్వాగతిస్తూ భారత్కు విభిన్న ఇంధన వనరులు అత్యంత అవసరమని తెలిపారు. ఇరాన్ అంశంపై మాట్లాడుతూ గ్లోబల్ ఇంధన ధరలు తక్కువగా ఉండడం, అంతర్జాతీయ వాణిజ్యానికి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడం భారత్ అమెరికా రెండింటికి ముఖ్యమన్నారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
0: అమెరికా విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమని, ప్రపంచంలో భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాముల్లో ఒకటని పేర్కొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనడానికి రూబియో 4 రోజుల పర్యటనలో భాగంగా నిన్న భారత్కు చేరుకున్నారు. ఈ సదస్సు ఈ నెల 26వ తేదీన జరుగుతుంది. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియాలో ఈ విషయం వెల్లడిస్తూ ఎబోలా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆఫ్రికాకు సహాయంగా భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అలాగే ఆఫ్రికన్ యూనియన్తో సహకారం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ సహాయం ద్వారా ఆఫ్రికా దేశాలతో భారత్ కొనసాగిస్తున్న ప్రజారోగ్య సహకారం మరోసారి స్పష్టమైంది.

ఎబోలా ఒక తీవ్రమైన ప్రాణాంతక వైరల్ వ్యాధి. దీని వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర ప్రజారోగ్య చర్యలు, అంతర్జాతీయ స్థాయి సమన్వయం ఎంతో అవసరం. పశ్చిమ బెంగాల్లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో బీజేపీ అభ్యర్థి దేబాన్షు పండా ఘన విజయం సాధించారు. ఆయన 109,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిపిఐ అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,600కు పైగా ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రజాక్ మొల్లా 3వ స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఫల్తా నియోజకవర్గంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని సువేందు అధికారి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఐఐటి మద్రాసుకు చెందిన ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణుల బృందాన్ని సిబిఎస్ఈకి సహాయంగా పంపించాలని నిర్ణయించారు. సిబిఎస్ఈ పోస్ట్ రిజల్ట్ సేవల పోర్టల్పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆందోళనలు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం సాంకేతిక వ్యవస్థల్లో మెరుగుదల చేపట్టి ముఖ్యంగా పోర్టల్ స్థిరత్వం, సర్వర్ పనితీరును పరిశీలిస్తుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆకాశవాణి తమ ప్రత్యేక కార్యక్రమాల శ్రేణిలో భాగంగా మొత్తం 16 ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ఈ ఎపిసోడ్లలో పద్మ పురస్కార గ్రహీతల జీవితం, సేవలు, సాధనలు, వారి కృషిపై ప్రత్యేక సమాచారం అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:10 ఆకాశవాణి గోల్డ్ ఛానల్లో, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రసారమవుతుంది. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం విబిజీరామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఈ కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి అందించే నిబంధనను కూడా ఈ చట్టం కలిగి ఉంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం, కాపాడడం పట్ల ప్రభుత్వం నిబద్దతతో ఉందని తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం కాలినడక మార్గంలో టీటీడీ చేసిన ఏర్పాట్లను మంత్రి అభినందించారు. తిరుమలలో కల్పించిన సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఈ సౌకర్యాలు ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ను ఎంచుకుంది. ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో
ఈరోజు రాత్రి జరిగే మరొక మ్యాచ్లో

కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఈరోజు రైల్వే ట్రాక్ లక్ష్యంగా జరిగిన ఒక శక్తివంతమైన పేలుడులో కనీసం 30 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు

0: క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి వైద్యులు వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15:26. ఇది మన చట్టం, వినియోగదారుల చట్టం, రైతులకు ఉపయోగాలు అంశం గురించి ప్రముఖ న్యాయవాది వేముల గౌరీశంకర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం.
1: ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల చట్టం ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది అన్న అంశం గురించి తెలియజేయడానికి న్యాయవాది వేముల గౌరీశంకరరావు గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గౌరీశంకర్ గారు.
2: నమస్కారం.
1: ఈ వినియోగదారుల చట్టం, వినియోగదారులు అనగానే సామాన్యుల్లో వచ్చే ఒక ఆలోచన ఏంటంటే ఏదో ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొనడము, ఆ వస్తువు సరిగ్గా లేకపోతేనే వినియోగదారుడుగా భావించబడతాడని ఒక జనరల్ భావన ఉందండి. అలా కాకుండా దేశానికే వెన్నుముక రైతు, అందరికీ అన్నం పెట్టి అందరికీ ఆయువు పోసే రైతు, తను ఎన్నో విషయాల్లో ఎన్నో సందర్భాల్లో తను కొనుగోలు చేయాల్సి వస్తుంది. అటు పనిముట్లు కానీ లేదా ఎరువులు కానీ పురుగు మందులు కానీ విత్తనాలు కానీ, వారు ఏమైనా మోసానికి గురి కాబడితే వారిని కూడా మనం వినియోగదారులుగా, అంటే వారి పంట కనుక నష్టం జరిగినట్లయితే వినియోగదారులుగా భావించి వినియోగదారు రక్షణ చట్టంలో వారికి ఏమైనా వెసులుబాటు ఉందంటారా?
2: తప్పనిసరిగా అండి. ఇప్పుడు వినియోగదారుల రక్షణ చట్టం అంటే 1986లో మొట్టమొదటి చట్టం వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే మనకు సివిల్ కోర్టులకి ప్రత్యేకంగా సులభంగా సత్వరంగా అతి తక్కువ ఖర్చులో న్యాయం అందించాలనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా జిల్లా ఫర్మ్లు, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ అని చెప్పేసి ఏర్పాటు చేశారు. దీంట్లో కోర్టు ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. సో సివిల్ కోర్టులో ఉండే టెక్నికాలిటీస్ కానీ కాంప్లికేటెడ్ ప్రొసెసెస్ కానీ కోర్టు ఫీజు ఎక్కువగా ఉన్నట్టు కానీ ఉండదు. చాలా పార్టీలు సొంతగానే చేసుకోవచ్చు, అవసరమైతే అడ్వకేట్ అని పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ ప్రొసెస్ ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఏంటంటే వినియోగదారుడు అంటే ఏ వ్యక్తి అయినా సరే వస్తువులు కొన్నా సేవలు పొందినా, మనము కొన్న వస్తువులో లోపం ఉన్నా సేవలో లోపం ఉన్నా, ఎవరైనా అనుచిత అక్రమ వ్యాపార విధానాలు అవలంబించి మనల్ని మోసం చేసి అలాంటి వస్తు సేవలను అంటగట్టినా, దానివల్ల నష్టపోయిన ప్రతి వ్యక్తి కూడా వినియోగదారుడు. అంటే పెద్ద కంపెనీలు కానీ ఫ్యాక్టరీస్ కానీ అలాంటి వాళ్ళు వ్యాపారం కోసమైనా వస్తువులు కొంటే, వ్యాపారం కోసం ఇండస్ట్రీస్ కోసమైనా సేవలు పొందితే వాళ్ళు వినియోగదారులు కాదు, సొంతానికి కొనుక్కునే వ్యక్తిగతంగా మనం కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కోసం కానీ మనం ఎవరు కొన్నా కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా వినియోగదారుడు అవుతాడు. ఇలా చూసుకుంటే ఇప్పుడు మనకు రైతులు చెప్పారు మీరు, రైతులు కూడా వినియోగదారుడు అవుతాడు. రైతులు ఏంటంటే వాళ్ళు పండించిన పంట మార్కెట్లో అమ్ముతారు. సరే, విత్తనాలు ఒక 100 గ్రామ్స్ కొనొచ్చు, 200 గ్రామ్స్ కొనొచ్చు, 500 గ్రామ్స్ కొనొచ్చు, ఒక 5 ఎకరాల్లో 10 ఎకరాలు అమ్ముతారు. అలాంటిప్పుడు 100 బస్తాలు రైస్ కానీ లేకపోతే క్వింటాల్స్ క్వింటాల్స్ పత్తి కానీ లేకపోతే మిరప కానీ వస్తుంది. సో లార్జ్ స్కేల్లో ఈ పత్తి అమ్ముతున్నారు, బస్తాలు 100 బస్తాలు తీసిపోయి మార్కెట్లు అమ్ముతున్నారు. కాబట్టి రైతులు వినియోగదారులు కాదు అని కొన్ని సందర్భాల్లో ఈ కంపెనీల వాళ్ళు, సీడ్స్ కంపెనీల వాళ్ళు, మ్యానుఫ్యాక్చర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తే అది కరెక్ట్ కాదు. అగ్రికల్చర్ని ట్రేడ్ ఇండస్ట్రీతో పోల్చడానికి వీల్లేదు. ఇది జీవన బృతు కోసం వ్యవసాయదారులు చేస్తుంటారు కాబట్టి ఈ వ్యవసాయం చేయటం అనేది ఆ వ్యవసాయదారులు వినియోగదారులుగా పరిగణించబడతారు అని చెప్పేసి మన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద చాలా జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వ్యవసాయదారులు వాళ్లు కొన్న ఎరువులు కానీ పురుగు మందులు కానీ విత్తనాలు కానీ ఇంకా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఏదైనా దాంట్లో తప్పు జరిగి ఆ డిఫెక్ట్ ఉండి ఆ సేవలో లోపం ఉండి దానివల్ల నష్టం జరిగితే అలాంటి సరఫరా చేసిన

0: కానీ అలాంటి కంపెనీ మీద కానీ అలాంటి డీలర్ల మీద కానీ నష్టపరిహారం కోసం మనకు కన్జ్యూమర్ ఫోరం లో వినియోగదారుల ఫోరం లో కేసు వేసుకుని నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉందండి. అయితే ఈ చట్టాన్ని రీసెంట్ గా 2019లో కొత్త చట్టం తీసుకొచ్చారు. పాత 1986 లో ఉన్న చట్టాన్ని టోటల్ గా రీప్లేస్ చేసేసారు. దాన్ని తీసేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దీంట్లో ఇంకా కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత జూరిస్డిక్షన్ పెంచడం జరిగింది. స్టేట్ కమిషన్ లో మెంబర్స్ ఎక్కువ పెంచడం జరిగింది. మన జిల్లాలలో జిల్లా ఫోరం అంటాం. ఆ జిల్లా ఫోరం పేరు తీసేసి జిల్లా కమిషన్ అంటారు. జిల్లా కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ ఈ మూడంచెల విధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ప్రకారం మనము ఏ వ్యవసాయదారు గాని ఏ వినియోగదారుడు గాని వారు ప్రతివాదికి 50 లక్షల రూపాయల లోపు ఏదైనా ప్రతిఫల డబ్బులు ఇచ్చి చెల్లించి వారు కొన్న వస్తువులు గానీ సేవలు గానీ లోపం ఉంటే ప్రతి ఒక్క రైతు కూడా కొన్న వస్తువుల లోపం ఉన్నా సేవల లోపం ఉన్నా కన్జ్యూమర్ ఫోరం లో కేసు వేసి తగిన నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉందండి.
1: గౌరీశంకర్ గారు, ముఖ్యంగా ఒక విత్తనాలు కొన్న రైతు ఆ విత్తనాలు పొలంలో చల్లి పంట పండిస్తాడు, అది నకిలీ విత్తనాలు లేదా నాణ్యత లేని విత్తనాలు అయి ఆ పంట నష్టపడ్డప్పుడు అది నకిలీవి అని ఎలా ప్రూవ్ చేయాలంటారు?
0: వ్యవసాయదారులు విత్తనాలు కొన్నప్పుడు ఖచ్చితంగా బిల్ తీసుకోవాలండి. అది క్యాష్ బిల్ కావచ్చు, లేకపోతే క్రెడిట్ అప్పుకు తీసుకోవచ్చు, డీలర్ దగ్గర ఏదైనా కావచ్చు. ఏదో విధంగా కొన్నట్లు ఒక బిల్ లాంటిది తీసుకొని భద్రపరచుకోవాలి.
1: ఆధారం ఉండాలి.
0: రెండు ఏంటంటే, వాళ్ళు రైట్ సీజన్ లో ఇప్పుడు ఎండాకాలం విత్తనాలు అంటే ఎండాకాలం వెళ్ళి, వర్షాకాలం అంటే వర్షాకాలం వెళ్ళి, ఆ సీజన్ బట్టి ఆ ప్రాపర్ టైంలో విత్తనాలు నాటాలి. తర్వాత విత్తనాలు నాటిన తర్వాత ఫస్ట్ ఏమొస్తున్న మనకు మొలకలు ఎత్తుతాయి, దాన్ని జర్మినేషన్ అంటారు. జర్మినేషన్ కొన్ని సందర్భాల్లో విత్తనాలు కొన్న విత్తనాలు లోపం ఉంటే జర్మినేషన్ సరిగ్గా రావు. ఏదో 50%, 30%, 40% అట్లా వస్తుంది. కనీసం 80-90% దాకా విత్తనాలు మొలకెత్తాలి. కానీ ఈ విత్తనాలలో లోపం ఉండడం వల్ల ఆ మొక్కలు సరిగ్గా రాదు, దాన్ని జర్మినేషన్ డిఫెక్ట్ అంటారు. 30% 40% వస్తాయి. అలాంటప్పుడు జర్మినేషన్ సరిగ్గా లేకపోతే అది విత్తనంలో లోపం ఉన్నట్లేక, అలాంటి సందర్భాల్లో రైతులు ఇమీడియట్ గా స్థానిక అధికారులు ఉంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం మంచిది. అదేవిధంగా లోకల్ గా ఉన్న డీలర్, మన విత్తనాలు కంపెనీ ఉంటుంది కదా, డీలర్ అమ్ముతాడు కదా, ఆ డీలర్ కి కంప్లైంట్ చేస్తే ఒకటి. అవసరం అనుకుంటే కంపెనీ ఏ సీడ్స్ ఎవరు ఉత్పత్తి చేస్తారో ఆ కంపెనీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ అధికారులు రావడం, ఏదైనా విత్తనాలు తప్పు ఉందా లేకపోతే ఈ మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండో సమస్య ఏంటంటే, ఈ జర్మినేషన్ సరిగ్గా ఉన్నప్పటికీ కూడా ఈ గ్రోత్ అనేది పంట మన మొక్కలు పెరగడంలో చాలా సందర్భాల్లో స్టంటింగ్ గ్రోత్ ఉంటుంది. అంటే గ్రోత్ సరిగ్గా ఉండకుండా పొట్టుగా చిన్న చిన్న అయిపోతాయి మొక్కలు,
1: కురచబడిపోతాయి.
0: ఇంకో సందర్భాలు అంటే మొక్కలు బాగా పెరిగినప్పుడు కూడా ఫ్లవర్స్, కాయలు, పూతలు, పిందులు వచ్చే టైంలో అవి పడిపోతుంటాయి, రాలిపోతూ ఉంటాయి. అదొక స్టేజ్ ప్రాబ్లం వస్తుంది. ఆ తర్వాత పంట సపోజ్ ఒక పత్తి విత్తనాలు ఉన్నాయనుకోండి, ఎకరానికి ఒక 15-20 క్వింటాల్స్ రావాలనుకుంటే 5 క్వింటాల్స్, 2 క్వింటాల్స్, 4 క్వింటాల్స్ వస్తాయి. అట్లాగే మిరప పంట కావచ్చు, అవి కూడా చాలా ఈల్డ్ చాలా తక్కువ వస్తుంది, పంట చాలా తక్కువ వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఇమీడియట్ గా మనం కంప్లైంట్ ఇవ్వాలి, అగ్రికల్చర్ అథారిటీస్ ఇవ్వాలి, అలాగే కంపెనీలు వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా అవసరం అనుకుంటే మనం కన్జ్యూమర్ ఫార్మ్ లో కేసు వేస్తే వాళ్ళ కమిషనర్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ పంపించి ఇన్స్పెక్షన్ చేపిస్తారు. ఇన్స్పెక్షన్ చేసి అవసరమైతే శాంపుల్స్ తీపిస్తారు. శాంపుల్స్ తీసేసి సపోజ్ ప్యాడ్ అనుకోండి, అంటే వరి వేస్తారు కదా, దాంట్లో రైస్ బ్రేడర్స్ కానీ లేకపోతే కాటన్ కానీ లేకపోతే వీటికి సంబంధించి కన్సర్న్డ్ శాస్త్రవేత్తలు ఉంటారు. ఆ శాస్త్రవేత్తలు ఆ శాంపుల్స్ తీసుకుని ఒకసారి విత్తనాలు కాకపోయినా సరే లీవ్స్ ఆకులను కూడా తీసుకుని టెస్ట్ చేయొచ్చు, డీఎన్ఏ టెస్ట్ చేస్తారు. సో ఈ ల్యాబొరేటరీస్ పంపించేసి అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి, లేకపోతే అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉంటాయి, లేకపోతే ఆథరైజ్డ్ వాళ్ళకి కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అక్కడ పంపించి విత్తనాల్లో లోపం ఉందా, కరెక్ట్ గా ఉందా, ఎందుకు ఇట్లా తక్కువ వచ్చిందని చెప్పేసి టెస్ట్ చేసి మనకు రిపోర్ట్ ఇస్తారండి. కొన్ని సందర్భాల్లో అప్పుడు డిఫెక్టివ్ సీడ్ అని చెప్పేసి వస్తే ఖచ్చితంగా మనము కంపెనీ గానీ ఆ డీలర్ మీద కానీ కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొన్ని సందర్భాలు ఏంటంటే, రైతులు మొత్తం అంత అయిపోయిన తర్వాత, క్రాప్ పీరియడ్ అంతా అయిపోయిన తర్వాత, నష్టం జరిగిన తర్వాత అప్పుడే ఫస్ట్ టైం నోటీస్ ఇస్తుంటారు, లీగల్ నోటీస్ ఇస్తూ అక్కడ పోతే చూస్తుంటే ఏముండదు. కాబట్టి అసలు ఎన్ని ఎకరాలు వేశారు, ఎకరానికి ఎన్ని క్వింటాల్స్ ఉత్పత్తి వచ్చింది, దేనివల్ల నష్టం జరిగింది అని తెలుసుకోవడానికి కష్టమవుతుంది. కాబట్టి అప్రాపరేట్ టైంలో గుర్తించి వెంటనే కంప్లైంట్ చేస్తే ప్రాపర్ సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకు వీళ్ళు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి, ల్యాబొరేటరీ ఇన్స్పెక్షన్ చేసి, టెస్ట్ చేసి మనకు ప్రాపర్ రికార్డ్స్ ఇస్తారు. దాన్ని బేసిస్ కొని మనము కన్జ్యూమర్ ఫార్మ్ కేసు ఇస్తే తప్పనిసరిగా రైతులకి ఎంత నష్టం జరిగిందో నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది.
1: అడ్వకేట్ గారు, మీరు చెప్పినట్టుగా ఒక రైతు చాలా మటుకు మనం చూస్తుంటాము పల్లెల్లో అక్షరాస్యత శాతం తక్కువగా ఉంటుంది. అంటే ఒక వస్తువు కొన్నప్పుడు దానిపైన ఉండే కండిషన్స్, కంటెంట్స్ అన్ని చదివేంత ఓపిక ఉండదు. అక్కడ ఎవరైతే డీలర్ ఉంటారో ఆ షాప్ అతను ఉంటాడో, అతను ఏది చెప్తే అది సరి అన్నట్టుగా భావనలో వెళ్ళిపోతారు. మీరు చెప్పిన దాన్ని బట్టి కీడెంచి మేలంచి అన్నట్టుగా ఒకవేళ వస్తువులు అంటే విత్తనాలు గాని ఎరువులు గాని వాటి ప్రభావం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మీ విత్తనాలు ఒక 10 విత్తనాలు 15 విత్తనాలు పక్కన పెట్టుకుని రేపటి నాడు నష్టం జరిగితే ఈ విత్తనాలు వేసిన చెప్పడానికి అవకాశం ఉంటుందంటారా?
0: ఉంటుంది, ఉంటే

0: మంచిది, శాంపుల్ కొంత పెట్టుకుని ఉంటే మంచిది. అదేవిధంగా ఆ విత్తనాలకు సంబంధించిన కవర్స్ ఉంటాయి, సాచర్స్ ఉంటాయి, ఆ కవర్ కూడా దాచిపెట్టుకుంటే కనీసం ఆధారం ఉంటుంది. అయితే మీరు చెప్పినట్టు మనకు మెజారిటీ రైతులంతా కూడా కొద్దిగా విద్యావంతులు కాదు, లిటరసీ తక్కువ ఉంటుంది, అంత అవగాహన ఉండదు, కాబట్టి వాళ్ళు అన్ని దాచిపెట్టుకోవడానికి అంత అవకాశం ఉండదు, కాబట్టి ఉన్న విత్తనాలని వేసేస్తారు, కానీ తర్వాత కష్టమవుతుంది. సాధారణంగా ఈ కంపెనీల వాళ్ళు ఏం చేస్తారంటే, విత్తనాలు ఉత్పత్తి చేసే కంపెనీ వాళ్ళు ఈ బాధ్యత విత్తనాల వల్ల తప్పు వల్ల డిఫెక్ట్ వల్ల నష్టం జరిగిందని రుజువు చేయాల్సిన బాధ్యత ఈ వ్యవసాయదారుల మీద ఉంటుంది. వాళ్ళు శాంపుల్ దాచిపెట్టుకుని దాన్ని ల్యాబొరేటరీ పంపించి దాన్ని టెస్ట్ చేపించేసి విత్తనాల లోపంని వాళ్ళు రుజువు చేయాలి రైతులు అని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, చాలా కేసులు చేసేవాళ్ళు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ రైతుల్ని ఆ బడ్డనా ప్రూఫ్ రైతుల మీద ఉండదు, అంటే రుజువు చేయాల్సిన బాధ్యత విత్తనాలు తప్పు అని రుజువు చేయాల్సిన బాధ్యత రైతుల మీద ఉండదు, అది ఆ కంపెనీ వాళ్ల మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రతి కంపెనీ కూడా వాళ్ళ ల్యాబొరేటరీలో టెస్ట్ చేసుకుంటారు, అదేవిధంగా కొంత శాంపుల్ సీడ్ వాళ్ళు రిజర్వ్ చేసి పెట్టుకుంటారు, కాబట్టి వాళ్ళ దగ్గర ఆ బ్యాచ్ నెంబర్ ఏ బ్యాచ్ ఉందో బిల్లు మీద ఉంటుంది, ఏ బ్యాచ్ ఇథనాల్ని చెప్పేసి ఆ బ్యాచ్ ని బేస్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఇథనాల్ని ఫోరంలో కన్జ్యూమర్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి దీన్ని ప్రాపర్ ల్యాబొరేటరీస్ పంపించి అది సరిగా ఉన్నది రిపోర్ట్ ప్రకారం, ల్యాబొరేటరీ రిపోర్ట్ ప్రకారం సరిగా ఉన్నదని రుజువు చేయాల్సిన బాధ్యత ఈ విత్తనాలు ఉత్పత్తి చేసే కంపెనీలకు ఉంటుంది.
1: ఒక కన్జ్యూమర్ ఫోరం కి వెళ్ళాలంటే ఒక రైతు ఏమేమి తీసుకెళ్లాల్సి వస్తుంది, అంటే మీరు అన్నట్టుగా రిసీట్ చాలా మంది కొన్న మరుసటి రోజే పడేస్తుంటారు ఆ రసీదు, మరి వాళ్ళ దగ్గర కొన్నట్టుగా మనకు ప్రూఫ్ ఉండదు, ఇంకా ఏ ఏ సంబంధిత డాక్యుమెంట్స్ భద్రపరచాలంటారు?
0: అది ఎక్కడైనా ఎవరి మీద కేసు అంటే కొంత ఎంతో కొంత ఆధారం ఉండాలి. ఆధారం లేకుండా ప్రేమఫీసీగా నేను విత్తనాలు వేసి కొన్నాను, రిజల్ట్ రాలేదు, ఈల్డ్ రాలేదు, నష్టపోయినా అంటే కాదు, రుజువు చేయకపోతే కష్టమవుతుంది. సో ఖచ్చితంగా బిల్స్ తీసుకోవడం మర్చిపోదండి రైతులు. తర్వాత డిఫెక్ట్ అయిన నోటీస్ చేసినప్పుడు జర్మినేషన్ లో గానీ గ్రోత్ లో గానీ ఆ పూతల పిందులు పడిపోయే టైప్ గానీ లేకపోతే ఈల్డ్ సరిగా లేకపోతే మనము కాంపిటెంట్ అథారిటీస్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేకపోతే విత్తనాల కంపెనీలు కానీ ఆ డీలర్ గానీ మనం రైటింగ్ లో రాతపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే మనకు ఆధారం ఉంటుంది, వాళ్ళు వచ్చి చూస్తారు, అదేవిధంగా మనకు రిపోర్ట్ కూడా ఇస్తారు. ఇవన్నీ ఆధారం ఉంటే మనము సరిపోతుంది. అంటే మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో ఏ రోజు కావంటే ఆ రోజు ధర ఎంత ఉంది, మందెంత కమ్మాము, రిపోర్ట్ తీసుకుంటే అప్పుడు ఉన్న రేటు దాన్ని బేస్ చేసుకుని ఇంత రావాలి మార్కెట్ రేటు, ఇంత తక్కువ కమ్ముకోవాల్సి వచ్చింది, మేము క్వాలిటీ లేదు కాబట్టి ఆ డిఫరెన్స్ మాకు ఇవ్వండి అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది.
1: నష్టపరిహారాన్ని నిర్ణయించడంలో అది
0: పాత్ర వేస్తుంది.
1: అయితే మనం అనుకున్నట్టుగా భగవంతుడి దయతో మంచి అనుకూలమైన పంట, రైతుకు శ్రమకు తగ్గ ఫలితం వచ్చినప్పటికీ ఉన్న తన దిగుమతిని అంతా ఒక్కసారిగా అమ్ముకోలేడు కాబట్టి కొంతమంది కోల్డ్ స్టోరేజ్లో వాటిలో నిల్వ చేసుకుంటుంటారు. అక్కడ ఏదైనా సేవాలోపం జరిగి వీళ్ళ ధాన్యానికి గానీ లేకపోతే వీరు పండించిన వస్తువుకు గానీ నష్టం జరిగితే
0: పండ్లు గానీ అలాంటి డామేజ్ కావచ్చు,
1: దానికి ఏ రకంగా పరిష్కారం ఉందంటారు?
0: సో కోల్డ్ స్టోరేజ్ లో దాచిపెట్టుకునే ఆహార ధాన్యాలను దాచిపెట్టుకునే ప్రతి రైతులు కూడా వినియోగదారులు అవుతారండి. ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్ కి మనము నెలకింతనో పీరియడికల్ గా రెంట్ పే చేస్తాం, రెంట్ పే చేసినప్పుడు దానికి సరైన ఎయిర్ కండిషన్ వాళ్ళు మెయింటైన్ చేయాలి, వాళ్ళు సరిగా మెయింటైన్ చేయకుండా దానివల్ల కొన్ని ఈ వస్తువులు దాచిపెట్టుకున్న స్టోర్ చేసుకున్నట్టు వస్తువులు అది పళ్ళు కావచ్చు, కూరగాయలు కావచ్చు, మిగతా ఆహార ధాన్యాలు కావచ్చు, ఏదైనా సరే డ్యామేజ్ జరుగుతుంది. డ్యామేజ్ జరిగినప్పుడు ఆ డ్యామేజ్ ఎంత నష్టం జరుగుతుందో ఆ నష్ట పరిహారాన్ని ఆ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు మనకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. సో రైతులు కోల్డ్ స్టోరేజ్ మీద కూడా కేసు వేయచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో మనం కోల్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేస్తాం ఆహార ధాన్యాలు, దాంట్లో దాచిపెడతాం. చాలా సందర్భాల్లో ఈ కోల్డ్ స్టోరేజ్ కూడా కాలిపోయిన సందర్భాలు ఉన్నాయి సార్, రకరకాల కారణాల చేత కోల్డ్ స్టోరేజ్ కాలిపోయి 400 మంది 500 మంది రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి కేసులు నేషనల్ కమిషన్ కి చాలా వెళ్ళినాయి. నేషనల్ కమిషన్ కూడా చెప్పింది ఈ కోల్డ్ స్టోరేజ్ లో దాచిపెట్టినటువంటి ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఏమైనా కాలిపోతే దానికి సంబంధించి ఆ కోల్డ్ స్టోరేజ్ వల్లే వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి చెప్పింది. డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని సందర్భాల్లో కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందండి. ఆ ఇన్సూరెన్స్ కంపెనీని ఈ కోల్డ్ స్టోరేజ్ ని ఇద్దరు కలిపి పార్టీ చేసేసి కందమూరు కమిషన్ లో కేసేసి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు చాలా మంది రైతులు ఏం చేస్తారంటే మనకు ఉత్పత్తి రాగానే కందులు కానీ మినువులు కానీ లేకపోతే మిరప పంట కానీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ తీసుకొస్తాం అమ్మటం కోసం. చాలా సందర్భాలు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వాళ్ళ దగ్గర సరైన ఫెసిలిటీస్ ఉండవు. ఇప్పుడు సడన్ గా తుఫాన్లు కానీ వరదలు కానీ వానగాలు వస్తాయి, వాళ్ళు కనీసం దాని మీద స్టోరీ చేస్తాను కానీ కవర్ చేస్తాను కానీ ఆ మిరపకాయలు కానీ లేకపోతే మిగతా ఆహార బస్తాలు ఉంటాయి,
1: పల్లీలు కానీ
0: రకరకాల పల్లీలు కానీ రకరకాల శనవలు కానీ ఏమైనా సరే ఇవి చాలా తడిసిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి, దానివల్ల చాలా తక్కువ రేటు కమ్మాల్సి వస్తుంది. ఒకసారి ఈ మన మొలకలు కూడా వచ్చేస్తాయి, చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకు వ్యవసాయ మార్కెట్ కమిటీలో మన వ్యవసాయదారులు తీసుకొచ్చిన ఆ ఉత్పత్తిని అక్కడ పెట్టితే ఈ వర్షాల వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ లేకపోతే ఏమైనా కాలిపోవడం జరుగుతుంది ఒక్కోసారి, అలా నష్టం జరిగితే ఆ నష్టాన్ని భర్తీ చేయమని

0: మనం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కూడా కన్జ్యూమర్ ఫోరం లో కేసు వేసి నష్టపరిహారం పొందొచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గర సెస్ వసూలు చేస్తారు, వసూలు చేస్తారు కాబట్టి అది కూడా కన్జ్యూమర్ ఫోరం పరిధిలోకి వ్యవసాయ మార్కెట్ కమిటీలు వస్తాయి. మనం కన్జ్యూమరు వినియోగదారుడు ప్రతివాదికి ఎంత డబ్బులు ఇచ్చి వస్తువు కొన్నాడు సేవలు పొందాడు అది ఇంపార్టెంట్. సో 50 లక్షల రూపాయల దాకా వినియోగదారుడు ఎంత చెల్లిస్తాడో అది జిల్లా ఫోరం కి పరిధిలో ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కమిషన్ అంటారు, 50 లక్షల నుంచి దాదాపు 2 కోట్ల దాకా ఏమైనా కన్సిడరేషన్ ఉంటే అప్పుడు స్టేట్ కమిషన్ వేసుకోవాలి. 2 కోట్ల కంటే ఎక్కువ ఉంటే నేషనల్ కమిషన్ లో వేసుకోవాలి. తర్వాత సొంతగానే వేసుకోవచ్చు, అవసరం ఉంటే అడ్వకేట్ ద్వారా వేసుకోవచ్చు, ఇంకా అవసరమైతే మనకు దగ్గరలో వినియోగదారుల సంఘాలు ఉంటే వాళ్ల ద్వారానే కేసు వేసుకోవచ్చు. తర్వాత మనకు కన్జూమర్ ఫర్మ్ లో 5 లక్షల రూపాయల లోపు కేసులు ఉంటే అది కోర్టు ఫీజు ఒక పైసా కూడా ఉంటుంది, ఉచితంగానే ఉంటుంది. సో మిగతా దాటిన తర్వాత కూడా నామినల్ కోర్టు ఫీజు ఉంటుంది, సివిల్ కోర్టు పోల్చుకుని చాలా స్వల్పం ఉంటుంది.
1: కాబట్టి రైతు తనకు జరిగిన నష్టాన్ని వినియోగదారుల కమిషన్ ముందు పొందుపరిచినట్లయితే ఈ చిన్న చిన్న ఆధారాలతో చేసినట్టయితే ఖచ్చితంగా
0: నష్టపరిహారం పొందొచ్చు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలండి.
0: నమస్తే.

0: ఇంతవరకు మీరు ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల చట్టం రైతులకు ఉపయోగాలు అంశం గురించి ప్రముఖ న్యాయవాది వేముల గౌరీశంకర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
3: 2324085.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェニ
1: ー。ఒక్కో పాట ఒక్కో జ్ఞాపకం, ఒక్కో ట్యూన్ ఒక్కో అనుభూతి. పాటతో ప్రయాణం వింటున్నారు విత్ మీ ఆర్జే ప్రసాద్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆల్ టైమ్ హిట్స్ పాటల్లో ఇప్పుడు వినండి అన్నయ్య చిత్రం కోసం హరిహరన్ హరిని పాడిన పాట వేటూరి సాహిత్యం మనిషర్మ సంగీతం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's

0: సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మనసుకు నచ్చిన పని చేసినా నచ్చిన పాట విన్నా అలసట అలా తగ్గిపోతుంది. ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి యువరాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన వేటూరు గీతం, రమణ గోగుల సంగీతం.

0: సింగారం ఒంగోలు బస్టాండల్లే ఉంది. ఇట్లాంటి మాటలు వేటూరు గారు కాకుండా ఇంకెవరు రాయగలరు? ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు విత్ మీ ఆర్జే ప్రసాద్.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ ఆడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
0: ఇప్పుడు వినండి మృగరాజు చిత్రం కోసం హరిహరన్ సాధన సర్గం పాడిన వేటూరి గీతం, మణిశర్మ సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆల్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు వినండి భద్రి చిత్రం కోసం రమణ గోగుల సునీత పాడిన పాట వేటూరి సాహిత్యం, రమణ గోగుల సంగీతం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్లో టైం 8 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆకాశవాణి తమ ప్రత్యేక కార్యక్రమాల శ్రేణిలో భాగంగా మొత్తం 16 ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. ఈ ఎపిసోడ్లలో పద్మ పురస్కార గ్రహీతల జీవితం, సేవలు, సాధనలు, వారి కృషిపై ప్రత్యేక సమాచారం అందిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, మానవ వనరుల మార్పిడి, ప్రాంతీయ భద్రత వంటి కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరిగాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మహిళా సాధికారత కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఇటీవల తమిళనాడు రాష్ట ఉన్నత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పి విశ్వనాథ్ ఈరోజు హైదరాబాద్లో మన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వనాథన్ను సత్కరించి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన యువజన క్రీడ వారోత్సవాలు రాష్ట వ్యాప్తంగా విజయవంతంగా జరిగాయి. ఈ నెల 18 నుంచి నిన్నటి వరకు జరిగిన ఈ 6 రోజుల కార్యక్రమాలు యువతలో క్రీడా స్ఫూర్తి, నాయకత్వం, నైపుణ్యాభివృద్ది, సామాజిక బాధ్యత, ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచాయి. బీసీ గురుకుల కాలేజీ అడ్మిషన్ల మొదటి దశ ఫలితాలను తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి బడుగు సైదులు ఈరోజు ప్రకటించారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 25 నుండి 30వ తేదీ వరకు సంబంధిత కాలేజీల్లో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంటుంది. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఎబోలా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆఫ్రికాకు సహాయంగా భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో బీజేపీ అభ్యర్థి దేబాన్షు పండా 109,000కు పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఐఐటి మద్రాసుకు చెందిన ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణుల బృందాన్ని సిబిఎస్ఈకి సహాయంగా పంపించాలని నిర్ణయించారు. బంగ్లాదేశ్లో గత 24 గంటల్లో మిసిల్స్ తరహా లక్షణాలతో మరో 16 మంది మరణించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు ఇటువంటి కేసుల్లో మొత్తం మరణాలు 528కి చేరుకున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: కొంచెం మస్తీ బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: మస్తీ మజా వింటున్నారు విత్ యువర్ ఆర్జే ప్రసాద్. సోషల్ మీడియానంతా జల్లెడపట్టి మీకోసం ఏరి కోరి తీసుకొచ్చిన ట్రెండింగ్ టాపిక్స్తో ట్రెక్కింగ్ చేద్దాం, వైరల్ విషయాలతో విహరించేద్దాం, ఏమంటారు? ముందు ఈ పాట వినేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎవడు కొడితే

0: శ్రీమంతుడి చిత్రం కోసం సింహ గీతామాధురి పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.

ఇందాక పాటలో విన్నట్టుగా దుబాయ్ వెళ్ళి సెంట్ తేవాలన్న, జపాన్ వెళ్ళి పౌడర్ తేవాలన్న షాపింగ్ మాల్స్ షాపింగ్స్ తప్పనిసరి కదా. మన హైదరాబాద్లోనో బెంగళూరులోనో చెన్నైలోనో ఏదైనా ఒక పెద్ద సిటీలో ఆర్నమెంట్స్ లేదా బట్టలు గ్యాడ్జెట్స్ ఏదో ఒక వస్తువు కొనడానికి షాపింగ్ మాల్స్కి లేదా షోరూమ్స్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సేల్స్ మెన్స్ని కానీ సేల్స్ ఉమెన్స్ కానీ అబ్జర్వ్ చేశారా? మాకేం పనిలే, కొనాల్సిన వస్తువు ఎంత డిస్కౌంట్కి ఇస్తున్నారు, అసలు ఎంత పర్సెంటేజ్ మిగులుతుంది అన్నట్టే ఆలోచిస్తాం. షోరూమ్కి ఆ షోరూమ్కి ఈ షోరూమ్కి తేడా ఏంటి, అసలు ఈ క్వాలిటీ వస్తువులు ఇవేంటి, వాటి గురించి ఆలోచిస్తాం. కానీ ఏనాడైనా అక్కడ పనిచేసే వాళ్ళకి సరైన సౌకర్యాలు ఉన్నవా లేవా అని ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడో ఒకసారి మనం ఒక 2 అవర్స్ వెళ్తేనే మన కోసం రాచమర్యాదలు చేసి కుర్చీలేసి కూర్చుని పెట్టే మరి వాళ్ళకి పొద్దున 10 గంటల నుంచి రాత్రి 8 గంటలు వచ్చినటువంటి షోరూంలో పనిచేసేటటువంటి సేల్స్ మెన్స్కి ఆ ఉమెన్స్కి ఎప్పుడైనా కుర్చీలు వేయంగా చూశారా? స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం. వీటి గురించి ఇంకా మాట్లాడుకుందాం మీ మస్తీ మజాలో.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మస్తి మజా వింటున్నారు. బ్రిటిష్ పీరియడ్లో వాళ్ళ ముందు కూర్చునే యోగ్యత భారతీయులకు లేదన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళట. వాళ్లతో సత్సంబంధాలు పెట్టుకున్న కొంతమందికి మాత్రమే కుర్సీ నషీన్ అనే సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళట. ఆ సర్టిఫికెట్ పట్టుకున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఆ సర్టిఫికెట్ చూపిస్తే వాళ్ళకి కుర్సీ వేసేవారట. మేరే పాస్ హై కుర్సీ పాస్ అన్నట్లు వినటానికి అదువులా ఉంది కదా. అసలు అందరూ సమానంగా కూర్చోవడం అనేది ఎందుకనో కొంతమంది మనుషుల్లో ఏదో మూల ఒప్పుకున్నటువంటి ఒక తత్వం ఉందేమో. వాళ్ళకి అందరూ సమానం అంటే ఈగోలు అహంకారాలు అడ్డొస్తాయేమో. నేను యజమానిని, నువ్వు పనివాడివి అంటూ కనీస సౌకర్యాలు కూడా పని వాళ్ళకి లేకుండా చేస్తే మర్యాదని కాసేపు పక్కన పెట్టండి, వాళ్ళ ఆరోగ్యం ఎంతలా దెబ్బతింటుందో కదా. మరి అటువంటి పరిస్థితిలో ఒక షాపింగ్ మాల్లో పనిచేసినటువంటి ఒక సేల్స్ ఉమెన్ ఏం చేసిందో చెప్తాను పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మన దేశంలో రిటైర్డ్ సెక్టర్ వేగంగా పుంజుకుంటుంది. ఇన్వెస్ట్ ఇండియా అంచనా ప్రకారం 10% జీడిపి, 8% ఉద్యోగాలు ఈ సెక్టార్లో నుంచే వస్తున్నాయంటారు. ఈ రిటైల్ స్టోర్లలో ఎక్కువగా మహిళలే పనిచేస్తున్నారన్నది నిజం. వీరిలో చాలామంది ఉదయం నుండి రాత్రి వరకు నిలబడి కస్టమర్లకు సేవలు అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లల్లో పని సామర్థ్యం తగ్గిపోవటమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో

చాలా వైరల్ అయ్యింది. ఈ విషయం గురించి కేరళ రాష్ట్రంలో 2010లోనే అప్పటి మహిళా ట్రేడ్ యూనియన్ పెన్కుట్ ప్రారంభమైందన్నారు. టైలర్ విజయ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉద్యమం వల్ల 2018లో కేరళ ప్రభుత్వం రైట్ టు సిట్, వింటున్నారు కదా, రైట్ టు సిట్ చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే ఉద్యోగులు అవసరమైనప్పుడు కూర్చునే హక్కు కలిగి ఉండాలనేది ఈ చట్టం చెప్తుంది. కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేయాలనేది ఈ చట్టం ఖచ్చితంగా చెప్తుంది. ఈ విధానం తర్వాత తమిళనాడులో కూడా ఇలాంటి చట్టం వచ్చింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం రావాలని చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం వచ్చిందని చెప్తున్నారు. సో పనిచేయటం మన హక్కు, పనిచేసే చోట కూర్చోవటం కూడా మన హక్కు నిరూపించినటువంటి మహిళకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈ పాట.

0: కొంచెం మస్తీ బౌలడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: మస్తీ మజా విన్నారు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధుర

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఏకచిత్ర గానంలో ఇవాల్టి సినిమా అర్జున్ రెడ్డి. తెలుగు సినీ చరిత్రలో ట్రెండ్ మార్చిన కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమా 2017 ఆగస్టు 25న విడుదలైంది. హీరోగా విజయ్ దేవరకొండకు, తన ఫస్ట్ మూవీ దర్శకత్వం వహించినటువంటి సందీప్ రెడ్డి వంగకు పెద్ద హిట్ ఇచ్చినటువంటి చిత్రం. రా ఎమోషన్స్, ఇంటెన్స్ లవ్ స్టోరీస్, రియలిస్టిక్ క్యారెక్టర్స్ గుర్తుకొస్తాయి ఈ సినిమా చూస్తే. అన్నీ కలిపి సమపాలలో మనకు అందించిన చిత్రం అర్జున్ రెడ్డి. సంగీతం రాడన్.

కాలం పరుగులు ఆపి వీక్షించే అందాలు అంటూ బ్యూటిఫుల్స్ లైన్ అందించినటువంటి లిరిసిస్ట్ శ్రేష్ఠ గారు మనకున్న అతి కొద్దిమంది ఉమెన్ లిరిసిస్టులలో వీరు టాప్లో ఉంటారన్నది నిజం.

అనంత్ శ్రీరామ్ గారి పెన్ను వాడి వేడి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది అనటానికి ఈ సాంగే ఎగ్జాంపుల్. ఏకచిత్ర గానంలో అర్జున్ రెడ్డి చిత్రం నుండి పాటలు వింటున్నారు. ఇప్పుడు మరో పాట.

Okay.

గీత రచయిత రాంబాబు గోసల ఈ పాట తర్వాత తన లైఫే మారిపోయిందని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంకా ఈ పాట పాడినటువంటి రేవంత్ తన మార్క్ను చూపించిన విధానం, ఆయన వాయిస్లో పెయిన్ రాగా వినిపించిన విధానము అప్పటికీ ఇప్పటికీ హార్ట్ బ్రేక్ యాంతమ్గా ఈ పాట నిలిచిపోతుంది. అర్జున్ రెడ్డి సినిమాలో మరో పాట విందాం ఇప్పుడు.

అర్జున్ రెడ్డి స్టోరీ నరేషన్ తర్వాత విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ కారులో వెళ్తూ మళ్ళీ ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిపోయారట. అప్పటికి హీరో విజయ్ మొహంలో ఏదో పరధ్యానంలో ఉంటున్నట్టు అనిపించి కార్ అద్దం దించి ఏంటని డైరెక్టర్ ప్రశ్నిస్తే, నువ్వు చెప్పిన కథలోనే ఉండిపోయాను అన్నమాట గుర్తు చేసుకున్నారు ఒక ఇంటర్వ్యూలో. డైరెక్టర్ గారి మార్క్ కథలోనే కాదు మ్యూజిక్లో కూడా ఉంది అనటానికి ఇప్పుడు రాబోయే పాటే నిదర్శనం.

అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగ తెలుగు సినిమాల్లో ఒక కొత్త నెరేషన్ స్టైల్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సహజమైనటువంటి డైలాగులు, బలమైనటువంటి ఎమోషనల్ సీన్స్ క్యారెక్టర్స్లో చూయించటం, మ్యూజిక్ ద్వారా ఎమోషనల్ పెంచడం ద్వారా ప్రేమ, కోపం, బాధలను సమపాళ్ళలో మేళవించి చూపటం ఆయన ప్రత్యేకతలు. అర్జున్ రెడ్డి ఒక క్లాసికల్ సాంగ్స్తో హీరోయిన్ ఎంట్రీ పెట్టడం కూడా ఒక కొత్త ప్రయోగం. ఇటువంటి ప్రయోగాలు చేయించినటువంటి సందీప్ రెడ్డి వంగకి, చేసినటువంటి రాడన్కి అర్జున్ రెడ్డి ఒక బ్యూటిఫుల్ మెమరబుల్ ఆల్బమ్ అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఆల్బం నుండి చివరి సాంగ్ వినిద్దాం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇప్పుడు వినండి వాల్తేరు వీరయ్య చిత్రం కోసం మిల్కా సింగ్, గీతా మాధురి, వాల్ మురుగన్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ಮನೋಜನರಂಜನೆ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు వినండి గుణ 369 చిత్రం కోసం నాకాష్ అజీజ్ దీప్తి పార్థసార పాడిన పాట, అనంత శ్రీరామ్ సాహిత్యం, చైతన్ భరద్వాజ్ సంగీతం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇప్పుడు వినండి భీష్మ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన శ్రీమణి గీతం, మహతి స్వరసాగర్ సంగీతం.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం నిలయంలో సమయం 9:15 కావస్తుంది. ఉర్దూలో వార్తలు వింటారు.

విరుదు భారతి కేంద్రం నాటి నేటి సినీ గీత మాలిక మధురిమ మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహమనేది ఓ మధురమైన ఘట్టం. ఇరుమనసులతో పాటు రెండు కుటుంబాలు కూడా ఏకమయ్యే గమనీయమైన వేడుక అది. ఇక్కడ ఓ జంట వారి ప్రేమ ఫలించి పెళ్లికి చేరువవుతున్న తరుణంలో హాయిగా విహరిస్తూ ఇలా పాట పాడుకుంటోంది. రైతుబిడ్డ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం. రచన సి నారాయణరెడ్డి,

చందమామ లాంటి అందం చూసి పరులెవరైనా నిన్ను ఎత్తుకుపోతే నేనేమైపోతానోనని చెలికాడువంటే కలవారింటి అబ్బాయివి. నీ చుట్టూ ఎంతోమంది అందమైన యువతులు చేరి నిన్ను మైమరిపిస్తే నన్ను మరచిపోతావేమోనని చెలి అంటోంది. మనలో మమతానురాగాలు కొలువై ఉన్నంతవరకు మనల్నెవరూ విడదీయలేరని ఇద్దరూ కలిసి ఇలా పాడుకుంటున్నారు. అమాయకురాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన గీతం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

యవ్వనంలో ఆకర్షణకు గురై ఆకస్మికంగా అడ్డు అదుపూ లేకుండా అప్రయత్నంగా చెలరేగే భావాలు యువతీ యువకులను అయోమయానికి గురిచేస్తుంటాయి. కనిపించినదల్లా కావాలనుకుని మనసులో అస్థిమిత స్థితి నెలకొంటుంది. ప్రేమలో ఉన్నవారు ఊహలలోనే ఎక్కువ కాలం గడిపేస్తుంటారు. ఇక్కడ ఓ యువకుడిది కూడా అదే పరిస్థితి. ప్రేమించి

పుట్టిన అమ్మాయి ఎదురుగా ఉండి తనలో అలజడి రేపుతోందని ఇలా పాడుకుంటున్నాడు. కోడలు పిల్ల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం, రచన ఆరుద్ర, సంగీతం జీకే వెంకటేష్.

ఏదారి లేనివారికి ఆ దేవుడే దారి చూపిస్తాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. దొంగరాముడు చిత్రంలోని లక్ష్మి అనే పాత్ర పరిస్థితి కూడా అలాంటిదే. ఒకప్పుడు ధనికుల ఇంట్లో పనిచేస్తూ కొన్ని అనుకోని సంఘటనల కారణంగా అక్కడ పని వదిలేసి వేరేచోట పని వెతుక్కుంటున్న తరుణంలో ఒక దయార్ద్రహృదయుడైన వైద్యుడి వద్ద ఆమెకు ఆశ్రయం లభిస్తుంది. మంచి వ్యక్తిత్వం, నడవడిక కలిగిన ఆ అమ్మాయి అతనికి నచ్చడం వల్ల పెళ్లి చేసుకుంటాననే తన నిర్ణయాన్ని తెలియజేస్తాడు ఆ వైద్యుడు. ఆ విషయం తెలిసి ఆనందంతో మనసు పరవశించిపోయి ఆ అమ్మాయి ఇలా పాడుకుంటోంది. పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారథ్యంలో పీసుశీల ఆలపించిన గీతం, రచన సముద్రాల.

హనుమద్విరచిత శ్రీరామాయణంలోని శ్లోకాన్ని ఇచ్చి పూరించమని అడుగుతాడు భోజరాజు ఆస్థానకవి భరతాచార్యులవారు. శ్లోకం పూరించిన శిలాఫలకాన్ని జయజయధ్వానాల నడుమ సభలోకి తీసుకువస్తారు. ఆ పూరించిన మహాకవులవారి సత్కారానికి తాము నోచుకోలేమా అని భోజరాజు చింతించుచూ కవిరాక్షసునితో కలిసి ఆ కవికై వెతకడం ప్రారంభిస్తాడు. ఇంతలో వటవృక్షరూపంలో ఉన్న బ్రహ్మరాక్షసుడు ఆ కవిరాక్షసుణ్ణి బంధించి తానడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటాడు. అది విని భోజరాజు ఇబ్బందుల్లో ఉన్నారని గ్రహించి మహాకవి కాళిదాసు అక్కడికి విచ్చేసి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పగా నిజరూపం ధరించిన ఆ బ్రహ్మరాక్షసుడు సరస్వతిమాత విగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆ సందర్భంలో విలాసవతి అభినయిస్తూ ఇలా పాడుతోంది. మహాకవి కాళిదాసు చిత్రం కోసం పీసుశీల ఆలపించిన గీతం, రచన పింగళి, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, పశుమర్తి కృష్ణమూర్తి.

తల్లిని మించిన దైవం లేదు. భువిలో వెలసిన మమతల కోవెల అమ్మ, ఇలపై కురిసిన అనురాగవర్షిణి అమ్మ, పసి హృదయానికి లయనేర్పేది అమ్మ లాలిత్యం, అమ్మ ప్రేమ అనంతం, అమ్మ మాట అమృతం, అమ్మ కరుణ అపారం, అమ్మ అనే భావనే అనిర్వచనీయం. సహనంలో, కర్తవ్య నిర్వహణలో, కుటుంబ బరువు బాధ్యతల స్వీకరణలో అమ్మని మించిన వ్యక్తి లేరు. అమ్మ గొప్పదనాన్ని తెలియజేస్తూ సాగే ఈ గీతం బుల్లెమ్మ బుల్లుడు చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన దాశరథి, సంగీతం సత్యం.

కమ్మని ఊహలతో వేసుకున్న కమనీయమైన పందిరిపై సుమకుసుమాలు కురుస్తున్నాయట. అధరాలు తెలుపలేని తీయని తలపులను సొగసైన కణులు మౌనంగా తెలియజేస్తున్నాయట. వేచిచూసిన చూపులు వేడుకగా కలసి అనురాగ పరిమళాలను వెదజల్లాయట. మంచికి మరో పేరు. చిత్రం కోసం రామకృష్ణ, పీసుశీల ఆలపించిన ఈ గీతానికి తెరపై ఎన్టీఆర్, పద్మప్రియ అభినయించారు. రచన కృష్ణ, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ఓ యువకుడు తండ్రిలా తాను కూడా పోలీసు అధికారి కావాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఆశపడతాడు. చేతిలో లాఠీ, నోట్లో ఈల పెట్టుకుని రాత్రుళ్ళు వీధుల వెంట తిరుగుతూ అనధికారంగా విధులు నిర్వహిస్తుంటాడు. ఆ క్రమంలో ఒకరోజు రాత్రి ఓ ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగను పట్టుకుని వాడికి దేహశుద్ధి చేసి అక్కడి నుండి తరిమేస్తాడు. అది చూసి ఆ ఇంట్లోని ఓ అందమైన అమ్మాయి అతనికి మనసిస్తుంది. అలా ఒక్కటైన రెండు మనసులు ఇంట్లో ఎవరూ లేని వేళలో కలిసి ఇలా పాట పాడుకుంటున్నాయి. మంచి మనిషి చిత్రం కోసం ఎస్ జానకి, మాధవపిద్ది సత్యం పాడిన ఈ పాటకు తెరపై గీతాంజలి, పద్మనాభం అభినయించారు. రచన కొసరాజు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు, టి చలపతిరావు.

జీవితాన్ని ఎలా సాగించాలనే విషయాన్ని, సస్యశ్యామలంగా ఉండే పల్లెసీమల్లో నిత్యం కనిపించే దృశ్యాలతో పోలుస్తూ కవి ఇప్పుడు వినబోయే పాటలోని మొదటి చరణంలో తెలియజేశారు. పల్లెలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలని, సత్యం, ధర్మం, న్యాయం, సేవలే జీవిత పరమార్థాలని రెండవ చరణంలో వివరించారు. 1974లో విడుదలైన గౌరీ చిత్రం కోసం దాశరథి సాహిత్యం సమకూర్చిన ఈ పాటకు చెళ్లపిళ్ల సత్యం స్వరాలు అందించారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

స్పందించిన హృదయంతో ఓ ప్రేయసి రాసిన ప్రేమలేఖలకు ప్రతిస్పందించలేదు ప్రియుడు. నిర్ణయింపబడిన విధికి కట్టుబడి వివాహానికి ఒప్పుకొని అంతలోనే ఆ బంధానికి విడుకోలు చెప్పింది ప్రేయసి. అలా అనుకోకుండానే ప్రియుడు ఎదగూటికి చేరి ఇప్పుడు నేరుగానే తన మనసులోని మాటను ప్రియుడి ముందు ఉంచుతుంది. ఒకప్పుడు అవాంతరాల వల్ల తాను దూరం చేసుకున్న అదే ప్రియురాలు తిరిగి తన దరిచేరినందుకు ఆ ప్రియుడు ఎంతో మురిసిపోతాడు. ఇరువురు ఎదురుచూపులకు తెరపడి వారి మనసులకు అమితానందం కలిగి మదిలో కోరికలు ఉవ్వెత్తున ఎగసిపడతాయి. ఇది కథ కాదు. చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతం, రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ఈ పాట చిత్రీకరణ చూస్తే మూగమనసులు చిత్రంలో గోదారిగట్టుంది అనే పాట జ్ఞప్తికి వస్తుంది. రెండు పాటలకు అభినయించింది నటి జమున గారే. మంగమ్మ శపథం సినిమా కోసం జమున పాత్రను పరిచయం చేసే గీతమిది. మనసును పైరగాలితో, వయసుని కోడెతాచుతూ, రూపాన్ని విరజాజులతో పోలుస్తూ యవ్వనంలో ఉన్న అమ్మాయి భావ ప్రకటనను రమ్యంగా తెలియజేశారు రచయిత సి. నారాయణరెడ్డి. గానం పి. సుశీల, సంగీతం టి. వి. రాజు.

వైపు ఇంకిపోతున్న రసగంగా ప్రవాహం ఒక్కసారిగా తనువును చేరి మన మనసుల్ని పులకింపజేస్తుంది. ఇప్పుడు మనం వినబోయే ఈ పద్యం శ్రీ బమ్మెర పోతన విరచితమైన శ్రీమద్భాగవతంలోనిది. శ్రీహరి దివ్య పాదారవిందాలని చింతన చేస్తూ పొందే అమృతానుభూతికి మించినది ఏదీ లేదని ప్రహ్లాదుడు పాడిన ఈ రసమయ పద్యాన్ని చెంచులక్ష్మి చిత్రం కోసం పీసుశీల ఆలపించారు. సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు ఖమాస్ రాగంలో ఈ గీతాన్ని స్వరపరిచారు.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ శంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేళ్లలాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళన.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం శీర్షికన స్టాక్ మార్కెట్లో సైబర్ నేరాలు అంశం గురించి సిడిఏసి చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శుంకసారి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:17. ఇంతటితో మా ఈ ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.